శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కప్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. గానం డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో క్షమించే హృదయం వ్యాఖ్యానం శ్రీ కె ప్రసాద్ శాస్త్రి.

0: ಮಾತೃದೇವೋಭವ ಪಿತೃದೇವೋಭವ ಆಚಾರ್ಯ ದೇವೋಭವ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ಕ್ಷಮಿಸೇ ಹೃದಯಂ, ಕಂಟಿಗೆ ಕನಿಪಿಸಕುಂಡಾ ಮಾನವ ಜೀವಿತಮನೇ ಮಹಾನಾಟಕಾನ್ನಿ ಆಡಿಂಚೇದಿ ಮನಸ್ಸು ಒಕ್ಕಟೇ. ಮನಸ್ಸಂತಾ ಮೃದುವೈನದಿ, ಪವಿತ್ರಮೈನದಿ, ಪಾಪಭೂಯಿಷ್ಠಮೈನದಿ, ಸೌಖ್ಯಕಾರಕಮೈನ ಮರೊಕಟಿ ಲೋಕಂಲೋ ಲೇದು. ಪುಣ್ಯಕಾರ್ಯಾಲು ಜಯಿಸ್ತುಂದಿ, ಪಾಪಕೂಪಂಲೋಕಿ ನೆಟ್ಟೇಸ್ತುಂದಿ. ಮನಸ್ಸು ಮೂಲಂಗಾನೇ ಮನಿಷಿ ತಪ್ಪು ಚೇಸ್ತಾಡು, ಒಪ್ಪು ಚೇಸ್ತಾಡು. ತನ್ನ ವಲನ ತಪ್ಪು ಜರುಗಿನಪ್ಪುಡು మనిషి అనేవాడు పశ్చాత్తపడడానికి సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటి మనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ పాటి మనిషిని క్షమాపణ కోరాలి. మంచి మనసే మంచి శరీరానికి అలంకారం. ప్రసన్నమైన దివ్యభావాలు ఆవిర్భవించే మనసు చెడు ఆలోచనలను, దుష్కృత కర్మలను ప్రేరేపించదు. మంచిని విన్నప్పుడు, కన్నప్పుడు మనసు దుర్మార్గాన పోదు. సత్సాంగత్యం వలన, సద్గురు బోధనల వలన హృదయం ప్రక్షాళితమవుతుంది. ఎంతటి గొప్పవాడైనా, మేధావి, పండితుడు, శాస్త్రజ్ఞుడు అయినా అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి. అంతేగాని చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు. క్షమాపణ కోరితే పోయేదేముంది అహంకారం తప్ప. యుగ యుగాల్లోనూ మహామహులు చరిత్రల్లోనూ ఎన్నో దోషాలు దొర్లాయి. కైక తన రెండు వరాల వలన జరిగిన పరిణామాలకు తరువాత ఎంతో పశ్చాత్తాపడినట్లు హిందీ జాతీయ కవి మైథిలి శరణ్ గుప్తా తన సాకేత్ మహాకావ్యంలో చాలా గొప్పగా వివర్ణించారు. అశ్వత్థామ అర్ధరాత్రి వేళ ఉప పాండవులను పాశవికంగా వధించగా అర్జునుడు అతన్ని బంధించి ద్రౌపది ముందుంచుతాడు. భీముడు అతన్ని వధించే ప్రయత్నం చేయగా ద్రౌపది వారిస్తుంది. బ్రహ్మత్యాపాతకమని పైగా కన్నతల్లి గర్భశోకం భరింపదానిదని అశ్వత్థామను క్షమించి విడిచిపెడుతుంది. అహల్య శాపగ్రస్తురాలైనప్పుడు, పశ్చాత్తాపం చెంది విమోచనపాయం కోరినప్పుడు, భర్తం గౌతమ మహర్షి శ్రీరామపాద ధూళి తగిలినప్పుడు సస్వరూపం పొందగలుగుతావని చెప్పాడు. సత్రాజిత్ తన సమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించినట్లు నింద వేయడంలో పరమాత్మ అడవులకు వెళ్ళి ఎంతో కష్టపడి మణిని సాధించి సత్రాజిత్తుకు అప్పగించాడు. సత్రాజిత్తు వాసుదేవుని దూషించి నిందించినందుకు క్షమాపణ కోరుకున్నాడు. విరాటరాజు కంకుభట్టుతో పాచికలాడుతూ ఆగ్రహంతో పాచికలు విసిరివేయడంలో కంకుభట్టు తలకు తగిలి గాయమై రక్తం కారసాగింది. కంకుభట్టే ధర్మరాజు అని తెలియడంలో విరాటరాజు క్షమాపణలు కోరుకున్నాడు. ఇలాంటి ఉదాహరణలు రామాయణ భారత భాగవతాల్లో, అష్టాదశ పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినట్లయితే క్షమించేవాడి కంటే క్షమాపణ కోరినవాడే గొప్పవాడని నిరూపించుకుంటాడు. క్షమాగుణానికి ఎంతో ప్రాధాన్యతమిచ్చే జైనులు చిత్తశుద్ధితో ఆత్మ ప్రక్షాళన కోసం 10 లక్షన్ పర్ పేరుతో 10 రోజులు పండుగ చేసుకుంటారు. దోషిని క్షమించినవాడు దైవ స్వరూపుడని చెప్తారు మన పూర్వీకులు.
1: మీరింతవరకు సూక్త ముక్తావళి కార్యక్రమంలో క్షమించే హృదయం ఈ అంశం గురించి శ్రీ కె ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం విన్నారు.

ఇవాళ్టి కార్యక్రమంలో బొప్పాయి సాగు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. బొప్పాయిని అధికంగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. జిల్లాల విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలోనూ, కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలోనూ బొప్పాయి సాగులో ఉంది. బొప్పాయి సాగు చేయడానికి అనువైనటువంటి వాతావరణ విషయానికి వచ్చినట్లయితే, బొప్పాయి ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకొనలేదు. మరి బొప్పాయి సాగుకు నేలల విషయానికి వచ్చినట్లయితే, నీరు నిల్వని సారవంతమైన ఎర్ర గరపనేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలము. నేలల్లో ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు ఆమ్ల భూములు బొప్పాయి సాగుకు పనికిరావు. బొప్పాయి సాగులో రకాల విషయానికి వచ్చినట్లయితే అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు, అంటే ఏకలింగాశ్రయ జాతి. అదేవిధంగా ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ద్విలింగాశ్రయ జాతి ముఖ్యమైనవి. వాషింగ్టన్ కో 1, కో 2, కో 4, కో 5, కో 6, పూసా డ్వార్ఫ్, పూసా జైంట్, ఈ రకాలు ఏకలింగాశ్రయ జాతికి చెందినవి. ఇక కో 3, కో 7, పూసా మెజిస్ట్రీ, పూసా డెలిసియస్, తైవాన్ రెడ్ లేడీ, సన్రైజ్ సోలో, సూర్య రకాలు ద్విలింగాశ్రయ జాతికి చెందినవి. బొప్పాయి సాగులో విత్తుట విషయానికి వస్తే, ఎకరాకు డైసియన్ రకాలకు 200 గ్రాములు, గైనోడైసియన్ రకాలకు 20 గ్రాముల విత్తనము కావాలి. విత్తనమును 22.5 × 15 సెంటీమీటర్లు 150 గేజీ మందం గల పాలిథిన్ సంచులలో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి నాటాలి. నాటే విషయానికి వచ్చినట్లయితే, భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతులో దున్నాలి. దీనివలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని, మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40 × 40 × 40 సెంటీమీటర్లు గుంతలు తీసుకోవాలి. గుంత పైమట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాములు అజోస్పిరిల్లం, 20 గ్రాములు ఫాస్ఫోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. 45 నుంచి 60 రోజుల వయసున్న 15 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలని గుంతలలో సాయంత్రం పూట నాటుకోవాలి. గైనోడైసియస్ రకాలలో గుంతకు 1 మొక్క, డైసియస్ రకాలలో 3 మొక్కల చొప్పున నాటుకోవాలి. డైసియస్ రకాలలో 4 నుంచి 5వ నెలలో పూతకు వచ్చిన తర్వాత ప్రతి 20 ఆడ మొక్కలకు 1 మొక్క చొప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి. మరి బొప్పాయి సాగులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే, బొప్పాయి మొక్క 1 ఇంటికి సంవత్సరానికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. 2 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 6 సార్లు ఎరువులను వేయాలి. సూక్ష్మధాతులోప నివారణకు 5 గ్రాములు

జింక్ సల్ఫేట్ 1 గ్రాము బోరాక్స్ లీటరు నీటి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రాముల యూరియా, 10.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాల్సి ఉంటుంది. తేలికపాటి నేలల్లో బొప్పాయిలో జింకు మరియు బోరాన్ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ మరియు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాక వైరస్సు తెగుళ్లు ఆశించిన మొక్కలపై సూక్ష్మధాతు పోషకాలు పిచికారీ చేసినట్లయితే ఆకులు విప్పారి దిగుబడి పెరుగుతుంది. ఇక ఫెస్టిగేషన్ విషయానికి వచ్చినట్లయితే సిఫారసు చేయబడిన ఎరువులను కరగబెట్టి వడగట్టిన తరువాత ఫెస్టిగేషన్ ట్యాంకు ద్వారా ఫుట్ స్ప్రేయర్ ద్వారా కానీ డ్రిప్ మెయిన్ పైపులోకి ప్రవేశపెట్టాలి. భాస్వరపు ఎరువుని ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకోసారి 260 గ్రాముల చొప్పున చెట్టు పాదిలో కలపాలి. బొప్పాయిలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మొక్క మొదల దగ్గర నీరు తగలకుండా మరియు నీరు నిల్వ ఉండకుండా పిల్లపాదులు అంటే డబుల్ రింగ్ పద్ధతి తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టిన ఎడల అధిక దిగుబడులు పొందవచ్చు. డ్రిప్ ద్వారా చిన్న మొక్కలకైతే 2 రోజులకు 1 మారు 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల నీటిని అందునట్లు డ్రిప్పర్లు అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరమును బట్టి నీరు అందించాలి. ఇక బొప్పాయి సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే కాండం మొదలు కుళ్ళు విషయంలో నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశించిన నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. బోర్డో మిశ్రమం 1%, అలియేటు 2 గ్రాములు లీటరు నీటి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు తడపాల్సి ఉంటుంది.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో బొప్పాయి పంట సాగు వివరాలు విన్నారు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు.

0: ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశం

0: విషయమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతాం.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కపురం 101.5 FM ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:05, సాయంత్రం 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు వింటారు. డెంగ్యూ వ్యాధి కారణాలు

నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం, అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి శ్రీ మావిల్లపల్లి శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంపీ రవిశంకర్. విజయవాడ కేంద్రం నుండి రిలే 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆడవాళ్లలో ఆరోగ్య చైతన్యం పెరిగిందా, ఈ అంశం గురించి నాగమల్లి విజయశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 4:50 సినీ గీతాలు వింటారు. సాయంత్రం 6:00 తిరిగి 11:00 హిందీలో, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం, 6:30 ప్రసార విశేషాలు, 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి భజన మండలి అద్దంకి వారిచే చక్క భజన కీర్తనలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కేవీకే సైంటిస్ట్ ఫిషరీస్ శ్రీ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటిరోజు పెద్దశేష వాహనోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కప్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40 పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది.

0: చిలపాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతు ఇస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామ్యం పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్, సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మంది పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000,000 పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని

0: పేర్కొన్నారు. నష్యా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలువురు దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు వెలుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఉదయ కిరణాలు.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.

0: గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమలా
2: సైబాల్,
1: గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఇప్పుడు వినండి, డెంగ్యూ వ్యాధి కారణాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ ఎస్ రవీంద్రారెడ్డి గారితో పరిచయం.
5: డెంగ్యూ వ్యాధి రాష్ట్ర ప్రజలను వణికిస్తున్నటువంటి ఈ వ్యాధి ఎలా వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఈ విషయాలను వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎస్ రవీంద్రారెడ్డి గారు ఇచ్చేశారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
6: నమస్కారం అండి.
5: ప్రతి ఒక్కరూ ఇటీవల కాలంలో ఈ డెంగ్యూ వ్యాధి వస్తుంది, ఒక రకమైన భయంతో వణికిపోతున్నారు. అసలు ఈ వ్యాధి కారణాలు ఎలా ఉంటాయి, ఎలా వస్తుంది ఈ వ్యాధి?
6: డెంగ్యూ వ్యాధి గురించి ఇప్పుడున్న ప్రస్తుతమున్న ట్రీట్మెంట్ ప్రకారం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదండి. కాకుంటే కొన్ని ముఖ్య జాగ్రత్తలు, వ్యాధి గురించి కొంచెం అవగాహన ఉంటే త్వరగా ట్రీట్మెంట్ తీసుకొని పేషెంట్ రిలీఫ్ అవ్వచ్చు. ఎస్పెషల్గా డెంగ్యూ వ్యాధి అనేది డెంగ్యూ దోమ అనే డెంగ్యూ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ డెంగ్యూ వైరస్ 4 రకాలుగా ఉంటుంది. ఈ వైరస్ 4 వైరస్లు ఒకేసారి ఒక మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకే రకం 1, 2, 3, 4 అనే రకాలు ఉంటాయి. ఏదో ఒక రకం వచ్చినప్పుడు మాత్రం మామూలు జ్వరంలాగా వచ్చి తగ్గిపోతుంది.
5: ఇప్పుడు ఈ డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందంటారు సార్? ఇందాక మీరు చెప్పారు కదా దోమల వల్ల అని చెప్పేసి, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఏమైనా అంటువ్యాధి ఇది?
6: ఈ డెంగ్యూ వ్యాధి ముఖ్యంగా మచ్చల దోమ లేదా టైగర్ మస్కిటో అని అంటారు. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎడిస్ ఈజిప్టై అంటారు. ఈ మచ్చల దోమ కాటు వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది తప్ప గాలి ద్వారా కానీ నీరు ద్వారా కానీ వేరే ఇతర దోమల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందదు. ఈ దోమ యొక్క విశిష్టమైన లక్షణం ఏమంటే ఇది పగటిపూట మాత్రమే కుడుతుంది, రాత్రిపూట కుట్టదు. దీని ఇది ఉండే ఆవాసాలు పర్టికులర్గా కృత్రిమ నీటి
5: నిల్వల
6: దగ్గర ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే మన కొబ్బరి కొట్టేసిన కొబ్బరి బొండాల్లో నీరు ఉన్న, పాత టైర్లలో నీళ్లు ఉన్న, ఇంటి ట్యాంకుల మీద కప్పులు లేకుండా ఉన్న, లేదా చిన్న తొట్లలో నీరు అట్లే స్టాటిక్గా ఉన్న చిన్న చిన్న నీటి గుంతలు నీరు అట్లే నిల్వ ఉంటే ఈ దోమ పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
5: ఇప్పుడు ఈ డెంగ్యూ వ్యాధి దోమ కాటంలో వస్తుందని చెప్పారు. వ్యాధి వచ్చిన తర్వాత మనం ఎలా నిర్ధారించాలి, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, రోగి లక్షణాలు?
6: ఇంత ముందుగా చెప్పినట్టండి 3-4 రకాల వైరస్లు ఉంటాయి డెంగ్యూలో. డెంగ్యూ 1, 2, 3, 4 అని ఒక్కటే ఒక వైరస్ కానీ లేదా 2 వైరస్ కానీ ఉన్నప్పుడు, బాడీలో ఉన్నప్పుడు మామూలు జ్వరంలాగే ఉంటుంది. ఎక్కువ జ్వరం వస్తూ కొంచెం బలహీనతగా అనిపిస్తుంటుంది. జ్వరం ఒక్కోసారి ఎక్కువ సీరియస్గా రావచ్చు, ఒకసారి మామూలుగా ఉండొచ్చు. కాబట్టి ఈ జ్వరం వచ్చినప్పుడు దగ్గర డాక్టర్ చూపించుకోండి. ఎక్కడైతే హాట్స్పాట్ అంటారు, హాట్స్పాట్ అంటే ఒక ప్రాంతంలో డెంగ్యూ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు డాక్టర్ గారి దగ్గరికి కానీ లేదా సొంత వైద్యం చేసేటప్పుడు పారాసిటమోల్ మాత్రమే వాడాలి. బ్రూఫెన్లు, నిమసలైడ్లు లాంటి మందులు, డైక్లోఫెనాక్ వంటి మందుల జోలికి పోకూడదు. ఎందుకంటే అవి కూడా రక్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి పారాసిటమోల్ మాత్రమే వాడాలి, లేదా బాగా తడిగుడ్డ పెట్టి మరి తుడుస్తూ ఉండాలి. మొదటి దశ. రెండోది, 4 వైరస్లు ఒకేసారి వచ్చినప్పుడు బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. బ్రేక్ బోన్ ఫీవర్ అంటే ఎముకలు విరిచేసినంత జ్వరము నొప్పి ఉంటుంది.
5: అంటే తీవ్రత ఎక్కువ,
6: తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు. ఇంకా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కళ్ళంబటి, కళ్ళల్లో సూదులు వేసినట్టు కూర్చున్నట్టు ఉంటాయి, కళ్ళని ఎర్రగా అవుతాయి. ఇది ఒక విధమైన లక్షణాలు. నెక్స్ట్
5: సార్, ఇప్పుడు ఈ డెంగ్యూ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు చికిత్స?
6: డెంగ్యూ వ్యాధి చికిత్స అంటే ప్రాథమికంగా మనం చెప్పినట్టు జ్వరం మాత్రమే ఉంటే ఓన్లీ పారాసిటమాల్ మాత్రమే వేస్తాము. యాంటీబయాటిక్స్ అనేవి యూజువల్గా అవాయిడ్ చేయడం మంచిది, లేదా డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ వాడాలి.
5: ఇప్పుడు సార్,

0: ఈ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి డెంగ్యూ వ్యాధి పట్ల. అది ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత శరీరంలో తెల్ల రక్త కణాలు అనేవి పూర్తిగా పడిపోతాయని, దాన్నే ప్లేట్లెట్స్ అంటారు, మనిషి చనిపోయేందుకు అవకాశం ఉంది అని భయపడుతుంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం?
1: ఇది చాలా వరకు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు వెళ్ళేటప్పుడు ఒక నిజమైన ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం నేర్చుకోండి ఫస్ట్. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ప్లేట్లెట్స్ అనేవి అందరూ చూడడము, అందరూ టెక్నీషియన్స్ చూడడం చేత కాదు. అట్లాంటి టెక్నీషియన్లు లేని చోట మీరు ఎనలైజర్స్ అని ఉంటాయి, సెల్ కౌంటర్స్ అని ఉంటాయి, ఉన్న చోటుకి వెళ్ళి ప్లేట్లెట్స్ అనేవి చేయించుకోండి. మీకు డౌట్ ఉంటేనే చేయించుకోండి. ఒకటి, ప్లేట్లెట్స్ నార్మల్గా ఉన్నప్పటికీ పేషెంట్ ఒక్కోసారి ఇబ్బంది ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తగ్గినప్పటికీ కూడా మనిషి బాగా ఉండొచ్చు. రోగి తీవ్రత అంటే మనిషి జనరల్ కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందండి. పారాసిటమాల్ మాత్రలతోనే కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి సెలైన్లు ఆర్ఎల్ రింగర్ లాక్టేట్స్ అట్లా పెట్టించుకుంటే తగ్గుతుంది, కొంతమందికి రక్తం ఎక్కించడానికి అవసరం రావచ్చు, మరికొంతమందికి ప్లేట్లెట్స్ ఎక్కించడం అవసరం రావచ్చు. ఇప్పటివరకు అందిన సమాచారం ఏమంటే, ఎక్కువ మంది మోర్టాలిటీ అంటే ఎక్కువ మంది చనిపోవడం అంటూ జరగలేదు పర్టికులర్గా. దీన్ని ఈ అపోహలు ఉండడం వల్ల ఎక్కువగా భయపడడం జరుగుతుంది
0: సార్.
1: తర్వాత ఈ వ్యాధి గుర్తించడం అంటే, ఈ వ్యాధి లక్షణాలను బట్టి మెయిన్ గుర్తించాలి. ఈ డెంగీ ఫీవర్లో 4 స్టేజీలు ఉంటాయి. ఒకటి డెంగీ ఫీవర్ అంటే ఊరిక జ్వరం మాత్రమే వస్తుంది. డెంగీ హెమరేజిక్ ఫీవర్ అంటే ఒంటి మీద మచ్చలు వస్తాయి. మచ్చలు అంటే క్లాసిక్ డెంగీ మచ్చలు అంటే దోమకాటులాగా మచ్చలు వస్తాయి. ఈ మచ్చలు వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడుకోవాలి. ఇంకొకటి హెమరేజిక్ ఫీవర్ అంటే అది లాస్ట్ స్టేజ్, అంటే రక్తము బాడీలో కళ్ళ నుంచి కానీ ముక్కు నుంచి కానీ రక్తం బయటకు వస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి, అవసరం ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ప్లేటర్స్ అనేది ఎక్కించుకోవాల్సి వస్తుంది.
0: ఇప్పుడు సార్, ఈ దోమ కుడితే తెల్ల రక్త కణాల మీద దాడి చేస్తుంటారా, అంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంటారా, లేకపోతే రక్తం తగ్గిపోతుందంటారా?
1: వాస్తవంగా ఈ వైరస్ అనేది బోన్ మ్యారో అంటే మన మూల రక్తం ఉత్పత్తి చేసే మూల మీద ఎఫెక్ట్ వస్తుంది ఒకటి. తర్వాత రక్త నాళాల మీద దాడి చేస్తుంది ఈ వైరస్. అందువల్ల ఎముక మూలగా అంటే మజ్జ ఉంటుంది కదా, రక్తం సరఫరా అయ్యే మజ్జ, తయారయ్యే మజ్జ, ఈ మజ్జ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల అన్ని రక్త కణాలు తయారవడం ఆగిపోతాయి. టెంపరీగా ఆగిపోవడం వల్ల అన్ని రక్త కణాలు తగ్గిపోతాయి. కానీ ఈ ప్లేట్లెట్స్ అనేది జీవితకాలం తక్కువ కాబట్టి 2 నుంచి 3 రోజులు పెట్టి జీవితకాలం, ఈ ప్లేట్లెట్స్ అనేవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. అందువల్ల రక్తం ప్లేట్లెట్స్ తొందరగా ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా అన్ని వైరస్ ఎఫెక్ట్ వైరస్ వాళ్ళు ఎముక మధ్య మీద అన్ని వైరస్లు ఎఫెక్ట్ చేస్తాయి, కానీ ఇది కొంచెం అన్నిటికంటే తీవ్రత ఎక్కువ చేస్తుంది. అదేవిధంగా రక్తనాళాల మీద కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది.
0: ఇప్పుడు ప్రజల్లో ఇంకొక అపోహం సార్, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే మరొక వ్యక్తికి కూడా వస్తుందని చెప్పేసి భయపడుతుంటారు, ఇది ఎంతవరకు నిజం? ఇది
1: వాస్తవంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. కాకుంటే జెంట్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, లేడీస్కు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. ఇది ఇందులో పక్షవాతము, స్త్రీ పురుష పక్షవాతం ఏమి లేదు, కానీ స్త్రీలు సహజంగా బట్టలు ఫుల్ కవర్డ్ దుస్తులు వేసుకుంటారు కాబట్టి పగటిపూట దోమలు కుట్టే అవకాశం ఉండదు. పురుషులు లుంగీలు తర్వాత ప్యాంట్లు సరిగా అంటే ఫుల్ కవర్డ్ ఉండవు కాబట్టి పురుషులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఇంట్లో వ్యక్తికి వచ్చినప్పుడు ఇంకో వ్యక్తికి కొంత అబ్జర్వేషన్లో ఉంచుకోవడం మంచిది.
0: అసలు ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా ఎలాంటి నివారణ చర్యలు మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఇళ్లలో కానీ మన చుట్టూ పరిసరాల్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇందులో ఒకటండి, ఒకటేమో వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత శ్రద్ధ, రెండోది ఫ్యామిలీ, తర్వాత సొసైటీ. వ్యక్తిగతంగా ఏమంటే ప్రతి వ్యక్తి ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి. అండ్ ఆఫీసు వెళ్ళే ఉద్యోగస్తులు అయితే షూస్ వేసుకొని సాక్స్ వేసుకుంటే కొంతవరకు నివారించగలుగుతాం. ఇళ్ళలో పిల్లలకి ఫుల్ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ షర్ట్స్ వేయడం వల్ల కొంత నివారించుకోవచ్చు. ఇది వ్యక్తిగతంగా. ఫ్యామిలీ వరకు వచ్చేసరికి మన ఇంట్లో ఆర్టిఫిషియల్ పాండ్స్ అంటే ఏదన్నా మనం టైర్లు కానీ పాత తీసేసిన టైర్లు కానీ లేకపోతే కొబ్బరి బొండం ఉంటే వాటిని పూర్తిగా వాటిని కొట్టేసి లేదా తీసి పక్కన వేసి తగలబెట్టడం ఏదో ఒకటి చేసేయాలి. లేదా ఇంకా ఇంట్లో ఏమన్నా ట్యాంకులు సరిగా క్లీన్ చేయలేదు లేదా వాటిల్లో దోమలు ఉన్నాయనుకుంటే వాటిని అంబడే క్లీన్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. ఇది ఇంకా సొసైటీ అంటే సోషల్ మొత్తం ఒక ఏరియా చూసుకుంటే అక్కడ వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఈ పక్కన ఏమన్నా చిన్న చిన్న పెళ్ళిళ్ళు వీటిల్లో నీళ్ళు వేసి వదిలేస్తుంటారు, ఆ నీళ్ళన్నీ తీసేసి క్లోరినేషన్ అవి చేసుకొని కొంత కిరోసిన్ అయిపోతే చల్లుకుంటుంటే కొంతవరకు ప్రివెంట్ చేసేయచ్చు.
0: అట్లాగే ఈ డెంగ్యూ వ్యాధి వస్తే చాలా ఖర్చు అవుతుంటారు, ఒక్కొక్కరు 40,000 50,000 అవుతుంటారు, ఇది ఎంతో

0: మెకానిజం ఇది?
1: ఇది ఖచ్చితంగా వ్యాధి పరిస్థితిని బట్టి ఉంటుందండి. మనిషి అంటే ఇప్పుడు ఉదాహరణకు మన మార్కాపురం ఒంగోలు పరిస్థితి తీసుకుంటే, ఇక్కడ ఒక డాక్టర్కు టైం ఇవ్వట్లేదు ఎవరు. వాస్తవంగా ఈ టైం ఇస్తే పలానా టైంలో అబ్జర్వేషన్ పెట్టి చూసుకోవచ్చు. ఈ టైం టెన్షన్ పెంచేసరికి డాక్టర్ కూడా టెన్షన్లో ఉంటారు. సో మా సేఫ్ కోసం మేము కూడా హయ్యర్ సెంటర్కి రెఫర్ చేస్తుంటాం. సో హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేసినప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఎట్లాగూ దే వోంట్ కీప్ క్వైట్. వాళ్ళు సహజంగా వాళ్ళ విధానంలో ఉంటారు వాళ్ళు.
0: సో మరి మీరు ఇంతవరకు మా శ్రోతలకు ఈ డెంగ్యూ వ్యాధి పట్ల అపోహలు, ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం అండి.
1: మీ ఆకాశవాణి వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఈ ఇంకా నాకు కొన్ని చెప్పాలని ఉంది. ఏదైనా సలహాలు ఏమైనా సూచనలు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏ రోజునే ఉన్నప్పుడు వచ్చి అడగండి. ఇబ్బంది ఏమీ లేదు, ఎనీ టైం రండి. అపోహలు ఉన్నా చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలి లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పి మీకు క్లారిఫై చేస్తాను. మన ఏరియా ఆసుపత్రిలో కూడా డెంగీ ఒకేలా అని మాకు డౌట్ వస్తే డెంగీ స్ట్రిప్ అని ఉంటాయి, టెస్టులు మన దగ్గర ఉన్నాయి, చేపిస్తాను. చాలా ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు డెంగ్యూ వ్యాధి కారణాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ ఎస్ రవీంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
8: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇప్పుడు వినండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి శ్రీ మావిలిపల్లి శ్రీనివాసులు గారి ప్రసంగం.
9: ప్రకాశం జిల్లా కంభం ప్రాంతం, మహనీయులకు పుట్టినిల్లు. కర్ణాటక సంగీత త్రయంలోని కాకర్ల చాగయ్య, శ్యామశాస్త్రిల తాత తండ్రులు ఇక్కడి వారే. ఆ కోవలేకి చెందినవారే శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారతదేశంలో ఇంజనీర్లకు ప్రాతస్మరణీయుడైన విశ్వేశ్వరయ్య ఇంటి పేరు మోక్షగుండం. విశ్వేశ్వరయ్య పూర్వీకులు 3-4 తరాల క్రితం ప్రస్తుతం బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామం నుంచి అప్పటి మైసూరు రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముద్దెనహళ్ళి గ్రామానికి వలస వెళ్లారు. అదే ముద్దెనహళ్ళి గ్రామంలోనే విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ. విశ్వేశ్వరయ్య పాఠశాల విద్య చిక్కబళ్ళాపూర్లోని మిడిల్ స్కూలు, హై స్కూల్లో జరిగింది. 15 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాక కుటుంబ కష్టాలు ఎక్కువయ్యాయి. అయినా చదువుపై శ్రద్ధతో బెంగళూరులోని సెంట్రల్ కళాశాలలోని హై స్కూల్లో మెట్రికులేషన్, అదే కళాశాలలో బీఏ చదివారు. ఒక పక్క బీఏ చదువుకుంటూ ఒక భాగ్యవంతుని ఇంట్లో పిల్లలకు ప్రైవేట్ చెబుతూ వారి ఇంట్లోనే ఉంటూ శ్రద్ధగా చదివి 1881వ సంవత్సరపు మైసూరు రాష్ట్రపు బీఏ ఫలితాల్లో సర్వప్రథముడిగా నిలిచాడు. ఇందుకు గాను ఆ కళాశాలలో గణితం బోధించే ప్రొఫెసర్ మరియు ప్రిన్సిపల్ అయిన చార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్యకు తను నిత్యం ఉపయోగించుకునే నిఘంటును బహూకరించాడు. బీఏ పూర్తయ్యాక విశ్వేశ్వరయ్య ప్రతిభను, ఆయన ఆర్థిక దుస్థితిని గుర్తించి అప్పటి మైసూరు సంస్థానపు దివాన్ శ్రీ రంగాచార్యులు విశ్వేశ్వరయ్యకు ప్రభుత్వ స్కాలర్షిప్ మంజూరు చేసి పుణే సైన్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివేందుకు సహాయపడ్డాడు. ఇక్కడ కూడా 1883వ సంవత్సరం ఇంజనీరింగ్ ఫలితాల్లో మొత్తం మహారాష్ట్రలోనే సర్వప్రథమునిగా నిలిచాడు. ఎల్సీఈ,

ఆర్సిఈ పరీక్షల్లో బర్కిలీ స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలే. ఇంజనీరింగ్ పూర్తయ్యాక 1884 మార్చిలో మహారాష్ట్ర ప్రజాపనుల విభాగంలో సహాయ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరి 1908 సంవత్సరం దాకా, అంటే దాదాపు 24 సంవత్సరాల పాటు మహారాష్ట్ర ప్రభుత్వ సేవలో ఉన్నారు. ఈ కాలంలో ఆయన గొప్ప ఇంజనీరింగ్ కట్టడాలకు పథకాలను రూపొందించారు. ఆయన ప్రతిభ, నిబద్ధతను గుర్తించిన ప్రభుత్వం ఆయన సర్వీసులో చేరిన 2 ఏళ్లకే 1885 సూపరింటెండెంట్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించింది. బొంబాయి ప్రభుత్వ సర్వీసులో ఉండగా 1893 సింధు రాష్ట్రంలోని సుక్కూరు డ్యాం నిర్మాణం కోసం బ్రిటిష్ ప్రభుత్వం చేత స్పెషల్ ఇంజనీరింగ్గా నియమించబడ్డారు. 1893-1897 మధ్యకాలంలో ఈ ప్రాజెక్టును ఆయన పూర్తి చేశారు. పిదప మహారాష్ట్ర తిరిగి వచ్చాక పుణే నగరానికి మంచినీరు సరఫరా చేయడం కోసం ఖడక్ వస్లా వద్ద డ్యాం నిర్మాణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. 1901-1903 సంవత్సరాల మధ్య ఈ ప్రాజెక్టును తను స్వయంగా డిజైన్ చేసి రూపొందించారు. ఈ ప్రాజెక్టులోనే ఆటోమేటిక్ స్లూయిస్ గేట్స్ అనే వినూత్నమైనటువంటి పరికరాన్ని ఆయన అమర్చారు. ఈ పద్ధతిలో నీరు ప్రాజెక్టులోకి నిర్ణీత మట్టం వరద నీరు నిండేదాకా ప్రాజెక్టులు గేట్లు మూసుకొని ఉంటాయి. నీరు నిండాక స్వయంచాలితంగా గేట్లు తెరుచుకుంటాయి. ప్రపంచంలోనే ఇది మొదటి వినూత్న విధానంగా చెప్పవచ్చు. 1905 విశ్వేశ్వరయ్య ముంబై రాష్ట్ర శానిటరీ ఇంజనీర్గా నియమితులయ్యారు. అనంతరం 1906 ఆయనను గల్ఫ్లోని ఏడెన్ రేవు పట్టణానికి మంచినీటి సరఫరా పథకం కోసం నియమించబడ్డారు. అది పూర్తయ్యాక కొల్హాపూరు, ధార్వాడ్ నగరాలకు తాగునీటి పథకాలను సిద్ధం చేశారు ఆయన. సంక్లిష్టమైన ఏడెన్ నీటి పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు కైసర్ ఏ హింద్ పథకాన్నిచ్చి గౌరవించింది. 1906 మహారాష్ట్ర ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి రాజీనామా చేసి యూరోప్ పర్యటనకు వెళ్ళి రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలలో పర్యటించి అధునాతన ఇంజనీరింగ్ విధానాలను ఆకళింపు చేసుకున్నారు. పర్యటన ముగించుకుని వచ్చాక నైజాం నవాబు ఆహ్వానంపై 1909 ఏప్రిల్లో హైదరాబాదులో వచ్చి హైదరాబాదును వరదలతో ముంచెత్తే మూసి, ఈసీ నదులపై హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆనకట్టల నిర్మాణానికి పథకాన్ని సిద్ధం చేశారు. అనంతరం 1909 నవంబర్లో మైసూర్ మహారాజా వారి ఆహ్వానంపై మైసూర్ ప్రభుత్వ చీఫ్ ఇంజనీరింగ్గా బాధ్యతలు స్వీకరించారు. 3 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగి 1912 నవంబర్లో సంస్థానపు అత్యున్నతమైన దివాన్ పదవిని స్వీకరించి 6 సంవత్సరాల పాటు, అంటే 1918 వరకు పనిచేసి చిరస్మరణీయమైన పథకాలకు, ప్రాజెక్టులకు ఎన్నింటినో ఆయన తలపెట్టి పూర్తి చేశారు. భారతదేశంలో ప్రజాక్షేమాన్ని కాంక్షించి చక్కగా పరిపాలించిన సంస్థను మైసూరు సంస్థానం. మైసూర్ రాజ్యంలో దివాన్గా ఆయన నిరక్షరాస్యత నిర్మూలనకు గ్రామీణ వికాస సంఘాలను స్థాపించారు. పాఠశాల విద్యపై దృష్టి పెట్టి నిర్బంధ ప్రాథమిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలకు ద్రవ్య సహాయం ఇచ్చే ఏర్పాటును కూడా విశ్వేశ్వరయ్య చేశారు. 1916 మైసూర్ విశ్వవిద్యాలయాన్ని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఉపకులపతిగా ప్రారంభించారు. పిదప సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రతి జిల్లాలో ఒక సాంకేతిక కళాశాలను స్థాపించారు. సంస్థానంలో ప్రజాప్రాతినిధ్యం పెంపుదల కోసం ప్రజాప్రతినిధి సభను ప్రారంభింపజేసి ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ఆరంభించారు. గ్రామీణ ప్రజల పేదరిక నిర్మూలన, వ్యాపారాభివృద్ధి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ను, మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను స్థాపించారు. బెంగళూరు సమీపంలోని హెబ్బాళ్ళు వద్ద వ్యవసాయ కళాశాలను స్థాపింపజేశారు. విశ్వేశ్వరయ్య మైసూర్ చీఫ్ ఇంజనీరింగ్గా ఉన్న కాలంలో ప్రతిష్టాత్మకమైన కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణానికి అతి కష్టం మీద మహారాజాను ఒప్పించి 1911 ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి 2,53,00,000 రూపాయల ఖర్చుతో

0: పూర్తి చేశారు. అతి సుందరమైన బృందావన్ గార్డెన్స్ ఆయన సౌందర్య పిపాసకు తార్కాణంగా ప్రాజెక్టు పాదం వద్ద రూపొందింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారిని ఒప్పించి సంస్థానంలో చందన తైల ఫ్యాక్టరీ, మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, మైసూర్ సిల్క్ పరిశ్రమలను ప్రారంభించారు. మైసూర్ స్టేట్లో విస్తారంగా ఉన్న ఇనుప ఖనిజం ఆధారంగా భద్రావతి నగరం వద్ద భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించే బృహత్ పథకాన్ని తలపెట్టి ప్రారంభించారు ఆయన. ఒక సంస్థానం ఇలాంటి గొప్ప ప్రాజెక్టును తలపెట్టడమే ఒక సాహస కార్యంగా చెప్పుకోవచ్చు. 1918 సంవత్సరంలో తనకు తాను మైసూర్ దివాన్ పదవి నుంచి తప్పుకొన్నారు. తాను స్థాపించిన భద్రావతి ఉక్కు కర్మాగారం దరిమిల ఒడిదుడుకుల్లో ఉండడాన్ని గమనించి మహారాజా ఆహ్వానంపై 1923లో బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్గా బాధ్యతలు స్వీకరించి దానిని నష్టాల ఊబిలోంచి బయటపడేశారు. ఫ్యాక్టరీలో సంస్కరణలు అమలు చేసి విశేషంగా కృషి చేసి శ్రామికులను అధికారులను ఉత్సాహపరిచి ఫ్యాక్టరీ చక్కగా నడిచే విధంగా తమ సమర్థతను చాటుకున్నారు. 1923-1929 వరకు భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని నడిపినందుకు మహారాజా వారు వేతనం ఇవ్వబోగా తిరస్కరించి మహారాజా వారి పేరు మీదే శ్రీ జయచామరాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాల్సిందిగా సూచించారు. గంగానదిపై పట్నా వద్ద వంతెనకు, ఒరిస్సాలోని హిరాకుడ్ డ్యామ్, విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రం ఇలాంటి ఎన్నెన్నో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాలకు డిజైన్ చేయడము, సలహాలు ఇవ్వడము చేశారు ఆయన. ఆయన కాలంలో దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఆయన సలహా సూచనలు లేకుండా నడిచింది కాదు. అందుకే ఆయన ఇంజనీర్లకే ఇంజనీరుగా పూజనీయులయ్యారు. బహుముఖ ప్రజ్ఞాశాలియగు విశ్వేశ్వరయ్య మంచి రచయిత కూడా. తన జీవిత చరిత్రను మెమోయిర్స్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ పేరుతో రచించారు. ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా, రీకన్స్ట్రక్టింగ్ ఇండియా అనే గ్రంథాలను ఆయన రచించారు. భారతదేశం ఆధునికంగా తయారు కావాలంటే పరిశ్రమల స్థాపనే శరణ్యం అన్నారు ఆయన. విజ్ఞాన శాస్త్రాభివృద్ధిని స్వాగతించారు. ఆయన అత్యంత నిరాడంబరుడు, క్రియాశీలి, నిత్య శ్రామికుడు. ఉద్యోగ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకున్న జీవిత చరమాంకం దాకా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారు. 1961లో ఆయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 1962 ఏప్రిల్ 14న 101 సంవత్సరాల పూర్ణ జీవితాన్ని గడిపి తనువు చాలించారు. భారత ప్రభుత్వం ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలకు గాను భారతరత్నతో గౌరవించింది. శ్రమయేవ జయతేకి నిలువెత్తు నిదర్శనం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన పూర్వీకుల గ్రామం మోక్షగుండంలో ఆయన పూర్వీకుల శిథిల గృహాన్ని సంరక్షించి ఆయన పేరుతో మంచి స్మారక చిహ్నాన్ని నిర్మిస్తే బాగుంటుందని ఆకాంక్ష.
1: మీరింతవరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి శ్రీ మావులపల్లి శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం భావలహరి రిద్దుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరి కార్యక్రమంలో మీరు ముందుగా వినబోయే పాట చిరుత చిత్రం నుండి కారుణ్య పాడిన పాట. సంగీతం మణిశర్మ,

మీరు వినబోయే ఇప్పుడు కార్తికేయ చిత్రం నుండి హరిచరణ్ వనమాలి పడిన పాట. సంగీతం శేఖర్ చంద్ర. సాహిత్యం వనమాలి.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి ఆకాశవాణి మార్కప్రం 101.5 ఎఫ్ఎంపై. చిరంజీవి గారి పాటలంటేనే అందులో ఒక ఉత్సాహం, ఒక గ్రేస్ ఉంటుంది. మరి అటువంటి పాట మీకోసం వినిపిస్తున్నాం. మీరు వింటున్న ఈ పాట బావగారు బాగున్నారా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: పడిపడి లేచే మనసు చిత్రం నుండి ఆర్మన్ మాలిక్ సింధూరి విశాల్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5. మరి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఆనంద్, అటువంటి ఆనంద్ చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

మీరింతవరకు భావలహరి కార్యక్రమంలో సూపర్ గుడ్ సాంగ్స్ విన్నారు. మరి ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి గడిచిన నెల రోజుల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు ముఖ్యాంశాల సమాహారం గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ పుస్తక విజ్ఞానం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గుంటూరు పట్టణంలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆధునిక రీతిలో అభివృద్ది చేసే బృహత్తర కార్యక్రమానికి గడిచిన ఆగస్టు 16న శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రాంతీయ గ్రంథాలయ భవన నిర్మాణానికి కాంటినెంటల్ కాఫీ సంస్థ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ 20 కోట్ల రూపాయల వితరణకు ముందుకు రాగా, దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అధికారులు అందుకున్నారు. 1915లో బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ ఈ గ్రంథాలయం వేలాది మంది విద్యార్థులకు సేవలందించింది. రాబోయే తరాల డిజిటల్ అవసరాలకు తగ్గట్లుగా దీనిని ఇప్పుడు తీర్చిదిద్దనున్నారు. 2 ఏళ్లలో నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం తమ జీవితకాలం అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతులచ్చన్న నిల్వెత్తు కాంస విగ్రహాన్ని గడిచిన ఆగస్టు 16వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిపట్నంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాప అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసం గౌతులచ్చన్న పోరాటాలు చేశారని కొనియాడుతూ నివాళులర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ పార్టీలు లేవన్న విషయం మరిచినా రాజకీయ పార్టీల తీరును ప్రజలు గమనించాలని కోరారు. క్రీడలకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను వాటివైపు ఆకర్షించారు.

0: పెంచడం ద్వారా వారి శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు దేశానికి కూడా వారు పేరు తెచ్చే అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని గడిచిన ఆగస్టు 27న గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఈ విధంగా మోదీ తమతో నేరుగా సంభాషణలో పాల్గొనడం తమలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పీజీ 2026 పరీక్షను గడిచిన ఆగస్టు 30న గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు 796 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న 2 అంతస్తుల నూతన తరగతి గదుల భవనానికి గడిచిన ఆగస్టు 31న కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే బాలికలకు మరో 12 తరగతి గదులు అదనంగా సమకూరనున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 2500 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ మహిళా కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, ఎంతో చరిత్ర ఉన్న ఇటువంటి కళాశాలలో నూతన భవన నిర్మాణానికి కోల్ ఇండియా సంస్థ 2 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందని అభినందించారు. ఈ నిధులతో సుమారు 9600 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నామని తెలిపిన మంత్రి, మరో సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేసి ఈ గదులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది అర్చక సమాజం కోసం విశేష కృషి చేసిన తమ్మిరిస రామాచార్యుల శత జయంతోత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సెప్టెంబర్ 10న స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ, రామాచార్యుల జీవితకాలం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పదవిని ఆశించకుండా ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. తెనాలిలో ప్రయాణికుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైలుకు తెనాలిలో నిలుపుదల కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేసిన వెంకయ్యనాయుడు, నేటి తరానికి ఆయన సాదాసీద జీవనశైలి సిద్ధాంత నిబద్ధత ఆదర్శమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 0858926233393. మరి ఈనాటి మన హలో ఎఫ్ఎంలో మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో
2: హలో
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మార్కాపురం.
1: మార్కాపురం నుండి. మీ పేరండి?
2: కోటేశ్వరి.
1: కోటేశ్వరి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? శ్రీరాముల అండి. శ్రీరాములయ్య. ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

0: తప్పు కాలలు ఎక్కువ లాభాలు చేస్తొక్క క్లిక్లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆవుల కోటేశ్వరరావు గారు. బాగున్నారండి? సూపర్గా ఉన్నామండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి? కూలీ నెంబర్ వన్. ఓకే ఓకే అండి. ఆ చిత్రం నుంచి ఏ పాట? తెల్ల చీర అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.

0: సత్సత్తాపసయోగా ఓం ఓం వానర నేత ఓం నమో నమ భావి విధాత
1: రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి భయము భయము రాలంకకి జయ జయ మన రా హనుమానకి చింత

హలో హలో, నమస్తే అండి. సాల్మన్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? సంఘర్షణ. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం మరి వారందరి కోసం కూడా వినిపిస్తున్నా. ఓకే అండి, మీకోసం వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: హలో, నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఏ చిత్రం సార్? హలో హలో హలో
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం,
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్? ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్? ఒకసారి మళ్ళీ చెప్పండి. ఎర్ర గులాబీ. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం. వినండి, ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలే మాట్లాడుతాను మేడం. బాగున్నారు మేడం?
0: పోలే గారు బాగున్నామండి. మీరు బాగున్నారా సార్?
1: బాగున్నాం మేడం. మీకు మన శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: 100% లవ్ ఉంటాయి మేడం.
0: 100% లవ్. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో, గుడ్ మార్నింగ్ అండి. హరినాథ్ రెడ్డి గారు, బాగున్నామండి. మీరు బాగున్నారా సార్?
4: బాగున్నాను మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి శుభాకాంక్షలు మేడం.
3: మీ అందరికి కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు అండి. చెప్పండి సార్. సర్కస్ రాముడు. ఎన్టీఆర్దా అండి? చెప్పండి, ఆ చిత్రం నుంచి ఏ పాట? ఓకే అండి, మీకోసం ఆ పాట ప్లే చేస్తున్నాం.
4: కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
3: థ్యాంక్ యూ అండి.

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: లక్ష్మి అండి.
0: లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేనండి కొత్తపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: బాబా దేవుల సినిమాలో నుంచి బాబా పాట కావాలండి.
0: బాబా పాట అండి.
1: వినాయకమే పాట.
0: వినాయకమే పాట అండి.
1: అవునండి.
0: వక్రతుండాయ మహాకాయ అదా అండి?
1: అవునండి.
0: ఓకే మేడం, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: கஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
0: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏసయ్య గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్? ద్రోణ విజయమా అండి? భానా విజయం. ఆ చిత్రం లేదండి. హలో, సారీ అండి, మీకు కాల్ కట్ అయింది. మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను మార్గాపురం నుంచి లారీ డ్రైవర్ మాట్లాడేది.
0: నర్సారెడ్డి
1: లారీ డ్రైవర్ బాబు.
0: బాబు గారు
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: సార్, మీరు కొంచెం రేడియోకు దూరంగా రండి సార్. రేడియో
1: మేడం, కొండవీటి రాజా మేడం మా పేరు.
0: కొండవీటి రాజా.
1: మంచం మీద చెప్పలేదు, మళ్ళీ పూలు చల్లారు రాజా.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట
1: వినిపిస్తున్నాం.
0: చెప్పండి.
1: దేవరాజు గారు సాల్మాను, సూరపల్లి చిన్నప్ప, కోలయ్య, గీత, పీను, ప్రమ్ము, సమిక, మా కొడుకు కిరణ్. ఇప్పుడు మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన శ్రోతలందరి కోసం మరియు మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం. వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆడవాళ్ళల్లో ఆరోగ్య చైతన్యం పెరిగిందా, ఈ అంశం గురించి నాగమల్లి విజయశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: రకాలైన వాణిజ్య ప్రకటనలు చూసినప్పుడు ఈ ఆడవాళ్లలో అందం

0: పట్ల ఆడవాళ్ళు అందంగా ఉండడం పట్ల అవగాహనలో ఏదైనా మార్పు వచ్చిందా? ఎందుకు, వాళ్ళలో ఎలాంటి మార్పు వస్తుంది, ఈ మార్పు ఎటు దారి తీస్తుంది? ఈ అంశాలని గురించి మనం ఈరోజు చర్చిద్దాము. ఒకరు బ్యూటీషియన్గా కొన్నాళ్ళు క్లినిక్ నిర్వహించిన వాళ్ళు, ఇంకొకళ్ళు జిమ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్లతో ముచ్చటిద్దాం. నిన్నటి తరపు బ్యూటీషియను, నేటి తరపు బ్యూటీషియన్లతో ఈ అంశాన్ని గురించి ఈరోజు మనం చర్చిద్దాం. విజయశ్రీ గుప్తా గారు, లోగడ అంటే ఒక 20 సంవత్సరాల కిందట ఆడవాళ్ళలో అందం పట్ల, వాళ్ళు అందంగా కనపడడం పట్ల ఎలాంటి అవగాహన ఉండేది, మార్పు ఏమైనా గమనించారా?
1: మీరు 20 సంవత్సరాల ముందు స్త్రీలని, ఈనాటి స్త్రీలని మీరు పోల్చి చెప్పాలి అని అన్నట్లయితే గనక, 20 సంవత్సరాల స్త్రీలలో ఉండే సామాజిక స్పృహ వేరే, ఇప్పుడున్న సామాజిక స్పృహ వేరే. ఎందుకంటే 20 సంవత్సరాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. అంటే స్థితిగతుల్లో కానివ్వండి, వాళ్ళ జీవన విధానంలో కానివ్వండి, వాళ్ళ విద్యా సంస్కారంలో కానివ్వండి, చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఈనాటి స్త్రీకి ఆనాటి స్త్రీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలకి అవగాహన అప్పటికి ఇప్పటికీ ఉంది, అందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని. ఆ రోజు స్త్రీలకి తెలుసు, ఈరోజు స్త్రీలకి తెలుసు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఇదేంటి, మన జీవన విధానంలో పిల్లలు ఎక్కువ, తర్వాత ఉమ్మడి కుటుంబాలు, దాని తర్వాత ఇప్పుడున్నంత విద్యాబుద్ధులు కానీ, ఇప్పుడున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేకపోవడం చేత వాళ్ళ యొక్క స్థితిగతుల రీత్యా కానివ్వండి, వాళ్ళు ఇంటి పట్టునే ఉండేవారు ఎక్కువగాను. కేవలం కుటుంబాన్ని చూసుకుంటూ పిల్లల్ని కూడా ఎక్కువ మందిని కనేవారు కాబట్టి, 3-4 పిల్లలు ఉండడం చేత ఆ కుటుంబ పోషణ అనుకోండి, పిల్లల పోషణ అనుకోండి, వాళ్ళకి ఇంతగా ఉన్నంత అవకాశము, సమయం కూడా ఉండేది కాదు పాపం వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ రోజులు మారాయి. ప్రతి వాళ్ళకి ఒక్కళ్ళు ఇద్దరు తప్పించి పిల్లలు ఎక్కువ లేరు. తర్వాత మెకానిజం పెరిగిపోయింది. తర్వాత వంటింట్లో ఎన్ని గ్యాజెట్స్ ఉండాలో అన్ని గ్యాజెట్స్ వచ్చాయి కాబట్టి వంట అనేది చాలా టైం పట్టట్లేదు. ఒక అరగంట గంటలో అన్ని ముగించేస్తున్నారు. తర్వాత ఈ రోజు ఏంటంటే, చక్కగా ఉంటేనే తన యొక్క ఇదేంటి పరిస్థితులు పక్కన పెట్టేసేయండి, ఎటువంటి వాళ్ళైనా కూడా అందంగా కనబడాలి, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తున్న వ్యాపారానికో లేదంటే వాళ్ళు వెళ్తున్న ఉద్యోగానికో తగ్గట్టు వస్త్రధారణ కానివ్వండి, వాళ్ళల్లో ఇది చూపులకి చక్కగా ఉండాలనే తాపత్రయం ఎక్కువగా కనబడుతూ ఉందన్నమాట.
0: అయితే ఇప్పుడు మనకి ఆరోగ్యంగా ఉండడం కోసమైనా సరే తప్పనిసరిగా మనం స్లిమ్గా ఉండాలని, లేకపోతే చాలా తక్కువ బరువు ఉండాలి అని ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో జిమ్లకు వెళ్ళే ఆడవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. మీరు జిమ్కి వచ్చేటటువంటి వాళ్ళలో ఏ వయసు వాళ్ళని ఎక్కువ మందిని చూస్తూ ఉంటారు నాగమణి?
2: యాక్చువల్గా జిమ్కి వచ్చేవాళ్ళు ప్రత్యేకించి మేము ఏంటంటే, ఓన్లీ యంగేజే కాదు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా హెల్త్ పరంగా, అంటే ఓ డయాబెటిక్ పీపుల్ కానీ లేకపోతే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంచెం అవేర్నెస్ అనేది పెరిగింది. హెల్త్ పరంగా యాజ్ వెల్ యాజ్ బ్యూటీ పరంగా చూడడానికి కూడా హెల్త్ అవేర్నెస్ అనేది పెరిగింది. సో నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, హెల్త్ పరంగా కూడా చూస్తున్నారనమాట. ఇప్పుడు హెల్త్ అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి డే టు డే లైఫ్లో. సో మనం వెయిట్ అనేది తగ్గించుకోవాలి, దానివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పేనంటే, ఇప్పుడు క్లయింట్స్ కూడా మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మాకు ఇలా ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్, సో మేము వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నాం, డాక్టర్ సజెస్ట్ చేశారు అనేవాళ్ళు 50% ఉంటే, ఇంకొక 50% వచ్చేసి అన్ని రకాల ఏజ్ల వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ మాకు స్కూల్ ఏజ్ దగ్గర నుంచి ఈవెన్ ఓల్డ్ ఏజ్ అంటే డయాబెటిక్ వాళ్ళు, ఇంకా హైపర్టెన్షన్, ఎనీ కండిషన్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట మా దగ్గరికి. 50% వచ్చేసి అందంగా కనిపించాలి, మేము కూడా స్లిమ్గా కనిపించాలి అని అనుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అది 50% ఉన్నారనమాట ఇప్పుడు.
0: ఇప్పుడు మనకి డాక్టర్లు చెప్తున్నది ఏంటంటే, పరిశోధనలు చెప్తున్నవి కూడా, రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం, వాళ్ళ కూర్చుని పనిచేసే కంప్యూటర్లో కూర్చుని పనిచేయడం వల్ల వీళ్ళు ఆరోగ్యం తక్కువ, అంటే వాళ్ళకి బరువు ఎక్కువైపోయి ఒంటికి అనారోగ్యాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వస్తున్నారు. అందుకని ఈ బ్యూటీ పార్లర్ కానీ జిమ్కి కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటారా విజయశ్రీ గుప్తా గారు?
1: తప్పకుండా అండి. ఇదివరకు ఆహార విధానాలకి ఇప్పుడు వాటికి మీరు చెప్పినట్టు తేడా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇంటర్నెట్ కానివ్వండి, తర్వాత మీడియా కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, అవగాహన అంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకోకూడదు, లేకపోతే ఇంత క్యాలరీస్ తీసుకోవాలి, పౌష్టికాహారం అంటే

0: ఒక సంపూర్ణ ఆహారం అంటే ఏమిటి, ఒక సమతుల్యమైన ఆహారం అంటే ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లేడీస్ అనుకోండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, తర్వాత వయసు పెరిగిన వాళ్ళు, ఇప్పుడు షుగర్ ఉందనుకోండి నాగమణి చెప్పినట్టు, ఆ షుగర్కి ప్రత్యామ్నాయంగా లో క్యాలరీ సాల్ట్ అని, లో క్యాలరీ బటర్ అని, లో క్యాలరీ షుగర్ అని చెప్పి డైట్లో కూడా చాలా ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది. ఇప్పుడు మనం ఆ మాట కూడా మనం బాగా ఉపయోగించుకోవచ్చు, ఒక విప్లవమే వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు లేడీస్లో కూడా అందరూ జీరో సైజ్ ఉండాలని ఆశపడతారు, కానీ ఆ జీరో సైజ్ కూడా అది ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఏ వయసుకు ఎంత ఉండాలి అనేది అందరికీ తెలుసు, అందరికీ, ప్రతి వ్యక్తికి కూడా, చదువు ఉన్నా చదువు రాకపోయినా కూడా తన వయసుకి ఎలా ఉండాలి అనే ఇది అవగాహన వాళ్ళల్లో ఉంది. కాకపోతే ఆచరణలో పెట్టట్లేదు, ఎందుకంటే ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టం. అవగాహన ఏముంది, పుస్తకం చదివితే వస్తుంది, లేదంటే ఎవరితోనో మాట్లాడితే వస్తుంది, మీడియాలో చూస్తే వస్తుంటుంది, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తే వస్తుంది. కానీ ఆచరణలో పెట్టాలి అంటే, ఇప్పుడు నాగమణి చెప్పినట్టు మనం జిమ్కి వెళితేనే తగ్గుతాము, జిమ్కి వెళ్ళకపోతే మనకి పరిస్థితులు బాగోలేవు, మనం అంత కాస్ట్ పెట్టి మనం వెళ్ళాలి అని అనుకుంటే మా వల్ల కుదరలేదండి అని అనుకుంటున్నారు. బట్ జిమ్కి వెళితేనే తగ్గుతారు, జిమ్కి వెళితేనే ఆరోగ్యపరంగా వాళ్ళు అదంటే స్ట్రక్చర్ని మెయింటైన్ చేయగలుగుతారు అనేది మటుకు అపోహండి. ఏ జిమ్లకి వెళ్ళినా ఏం చేసినా అది తాత్కాలికమైన పరిష్కారమే కానీ శాశ్వత పరిష్కారం మటుకు కాదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత వాళ్ళల్లో గనక మంచి శరీర సౌష్ఠవం చక్కగా ఉండాలి అంటే గనక వాళ్ళు ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే నూనె తక్కువ పదార్థాలు తీసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్లో ఆరోగ్యకరమైన హ్యాబిట్స్ని ఎలాగైతే పాటిస్తున్నారో అలాగే వ్యాయామానికి, యోగాకి, ధ్యానానికి, వీటన్నిటికీ కూడా ఒక ప్యాకేజ్ లాగా ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు అంత టైంని స్పెండ్ చేయగలిగినట్టయితే వాళ్ళు సంపూర్ణంగా ఆ ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.
1: అట్లాగే ఇప్పుడు దీంట్లో పరిశీలించినట్టయితే మనకి ఇప్పుడు బ్యూటీ పేజెంట్లని, లేకపోతే కాలేజీల్లో వార్షికోత్సవాల్లో ఈ రకమైనటువంటి కొన్ని పోటీలు ఇలా రకరకాలైన నిర్వహిస్తున్నారు కదా, శిరోజ అలంకరణని, లేకపోతే ఉత్తమ మహిళని, అలా కళాశాల పిల్లలకి నిర్వహిస్తున్నారు, ఇళ్లాళ్ళకి నిర్వహిస్తున్నారు. ఆ పోటీల కోసం అని చెప్పి వీళ్ళు ఇలాంటి వ్యాయామాలు అవి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుందంటారా నాగమణి?
2: యాక్చువల్గా దాని గురించి అనే స్పెషల్గా మనం అంటే నేను ఒక పోటీకి వెళ్తున్నానని చెప్పి అట్లా తీసుకోవడం కాదు. ఇప్పుడు జనరల్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, దాంట్లో కొంచెం ఒక లావుగా ఉండే ఒక మహిళ వస్తారు. సో ఏంటంటే ఎదుటి వాళ్ళని చూసి, సన్నగా ఉండే వాళ్ళని చూసి, అయ్యి నేను ఎందుకు లావుగా ఉన్నాను, నేను కూడా బరువు తగ్గితే బాగుంటుంది కదా అని. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇంట్లో కూడా మనం సిస్టమేటిక్గా చేసుకుంటే తగ్గుతాం, కానీ ఎంతవరకు మన గురించి మనం ఆలోచిస్తున్నాం ఇంట్లో, ఇంట్లో పరిస్థితులే కానీ, లేకపోతే మనం పిల్లల్ని చూసుకోవడం, లేకపోతే ఇంట్లో ఇంకా వేరేవన్నీ మేనేజ్ చేసుకుంటూ మనకంతూ మనకి ఎంత టైం అని కేటాయించి ఒక సిస్టమేటిక్ వేలో మనం వెయిట్ లాస్ అనేది అవుతున్నాం. అది ఇంట్లో మన గురించి మనం ఆలోచించుకొని చేసుకోవడం అనేది అది ఇంపాసిబుల్ టాస్క్. అది
0: నేను అగ్రీ చేయనండి, అది మటుకు. ఎందుకంటే ఇంపాసిబుల్ అనుకుని ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళాలంటే, సపోజ్ మీరు ఒక అక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అనుకోండి, ఒక 10 నిమిషాలు పడుతుంది, మళ్ళీ రావడానికి ఒక 10 నిమిషాలు. జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, ఈ 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు పడుతుంది. దానికి తోడు ఏదో ఒక డబ్బులు నెలకింతనో 3 నెలలకింతనో ఎంతో కొంత కట్టాలి. అదే దాన్ని ఎక్విప్మెంట్ కింద కొనుక్కోవడమో ఏదో ఒకటి కొనుక్కొని, ఈ 20 నిమిషాలు జిమ్కి వెళ్ళినప్పుడు మీరు ఎంతైతే సమయాన్ని మీరు ఇది చేస్తున్నారో, ఆ సమయాన్ని మీరు ఇంట్లో మీలో వాస్తవంగా నేను ఎంత తగ్గాలి, ఎలా తగ్గగలను, నేను ఇంట్లో ఉండి చెయ్యగలను, చెయ్యాలి, చేస్తాను అనే పట్టుదల వాళ్ళ మీద, ఆత్మవిశ్వాసం వాళ్ళకు ఉండాలి. నేను చేయగలను, నాకు ఇది ప్రాబ్లం ఏరియా ఉంది, ఈ ప్రాబ్లమాటిక్ ఏరియాని నేను తగ్గించుకోగలను అనే ఒక పట్టుదల ఉంటే గనక జిమ్కి వెళ్లకుండా కూడా చేసుకోవడం, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి. మరి మీరు అన్నట్టు మరి ఒబిసిటీ అబౌవ్ ద నార్మల్ లెవెల్ ఉన్నారనుకోండి, జిమ్ ఈజ్ అ మస్ట్. ఎందుకంటే అక్కడ మీకు ప్రైవేట్ ఇదేంటి పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు, పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు, మీ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి అలాంటి ఇది కావాల్సిన వాళ్ళు తప్పనిసరి జిమ్కి వెళ్ళడం మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటాను. కానీ తాను చెయ్యగలను, చేయాలి అంటే ముఖ్యంగా తెల్లవారుజామున లేచి చేసే వ్యాయామానికి కానీ, మనం తీసుకునే ఆరోగ్య దీనికి కానీ, ప్రాణాయామం కానీ, ధ్యాన కానీ, యోగా కానీ, వచ్చే దానివల్ల వచ్చే ఉపయోగాలు మీకు జీవితాంతం ఉంటాయి. అది మీకు మాన

0: మానసికంగా శారీరకంగా రెండు ప్రశాంతత వస్తుంది. తర్వాత మన మీద మనకి నమ్మకం ఉంటుంది, నేను అందరిలాగా ఆరోగ్యంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, రెండు ఉంటాయన్నమాట. ఆరోగ్యంగా ఉన్నంత మాత్రంలో ఆ మనసు మానసిక ప్రశాంతత లేని మీకు అందంగా కనిపించరండి.
1: అయితే ముఖ్యంగా ఎక్కువ మనం చూస్తుండేది ఏంటంటే కళాశాల అమ్మాయిల్లో ఈ అందంగా కనపడాలి అనే తహతహ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ చదువుల వల్ల అయితేనే వాళ్ళు ఇంట్లో వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకునేటటువంటి కేర్కి వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల అయితేనే ఈ అమ్మాయిలు ఎక్కువ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అనేది జరుగుతుందా? ఎంతవరకు బ్యూటీ పార్లర్ ఒక అమ్మాయిని అందంగా తయారు చేయగలుగుతుంది?
0: అమ్మాయి లెవెల్లో ఉండేటప్పుడు అసలు బ్యూటీ పార్లర్ అక్కర్లేదండి. ఆ వయసులో అందరూ అందంగా ఉంటారు. నా ఉద్దేశంలో
1: అందరూ అందంగా ఉంటారా?
2: ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ హెల్దీగా ఉంటుంది స్కిన్ ఆ ఏజ్ లో. 25 దాకా హెల్దీగా ఉంటుంది స్కిన్. 25 నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్సే కానీ వచ్చే మార్పుల ద్వారా కానీ మనకి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్
0: కొన్ని మార్పులు
2: అవుతుంది. అప్పుడు ఏంటంటే కొంచెం రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. మీరు అన్నట్టుగా యోగా కానీ లేకపోతే మీరు అన్నట్టుగా కొంచెం డైట్ ఫాలో అవడం కానీ అట్లా చేస్తే వెయిట్ లాస్ అవుతుంది. కానీ అంత జీల్ అనేది ఉండాలి. నేను తగ్గాలి, నేను చెయ్యాలి, నేను ఇంట్లో కూడా నేను
0: చేయగలను
2: అనే జీల్ అందరిలో ఉంటే కనుక డెఫినెట్ గా పాసిబిలిటీ అవుతుంది. ఈ జిమ్స్ అవన్నీ అవసరం ఉండదు.
1: కానీ మరి ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఎంత వెచ్చించాలని వాళ్ళకి శక్తి ఉన్నా లేకపోయినా సరే ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడం లేకపోతే స్కిన్కి కేర్ తీసుకోవడం అనేది చూస్తున్నాం కదా. ఇందువల్ల నిజంగానే వాళ్ళ అందం అలా ఎంతకాలం నిలబడుతుంది అలా చేయడం వల్ల?
2: అంటే ఎంతకాలం నిలబడుతుంది అంటే మెయింటెనెన్స్ అనేది చేయాలి. మెయింటెనెన్స్ అంటే ఆఫ్టర్ ఫేషియల్ చేయించుకున్న సపోజ్ అయినా
1: అంటే మన ఫ్రిడ్జ్ మిక్సీకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఇచ్చినట్టు బ్యూటీ పార్లర్కి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి.
2: అంటే మెయింటెనెన్స్ అనేది చేయాలి. అది ఓపికని బట్టి అనమాట. మెయింటెనెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇంట్లో కూడా మెయింటెనెన్స్ చేయొచ్చు మనం. సమ్ ఇంట్లో న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మనకి, న్యాచురల్గా మెయింటైన్ చేయొచ్చు. అలాగే మధ్యలో ఎవ్రీ మంత్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ కానీ వచ్చి సమ్ క్లీనప్ కానీ అట్లా అని ప్రిఫర్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమిటంటే డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ అవ్వడం కొంచెం, ఇంకా ఇప్పుడు మనం యూజ్ చేసే సోప్స్ ఇవన్నీ ఏంటంటే పైప్ అండ్ డస్ట్ మాత్రమే క్లీన్ చేయగలదు. ఒకసారి మనం ఈ స్క్రబ్బింగ్ ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే స్క్రబ్బింగ్ ఇన్ ద సెన్స్ అది సున్నిపిండి కూడా వాడచ్చు మనం న్యాచురల్ ప్రోడక్ట్. సో ఇలా చేయడం వల్ల ఏమిటంటే డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ అవ్వడం, ఇంకా రంధ్రాలన్నీ క్లియర్ అవ్వడం, స్కిన్లో పోర్ట్స్ అన్నీ క్లియర్ అవ్వడం, ఇట్లా ఇంకొంచెం డెప్త్గా మనం క్లీన్లీనెస్ అండ్ హైజీనెస్ అనేది ఉంటుంది.
1: అట్లాగే ఇప్పుడు ఎక్కువ మంది మిగిలిన విషయాలు ఏమైనా పక్కన పెట్టండి కానీ జుట్టు గురించి ఆడవాళ్ళు ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. జుట్టు రాలిపోతుందని కానీ చూస్తే అక్కడ బాబ్డ్ హెయిర్ ఫ్యాషన్ అయినప్పటికీ పోనీ టైల్ ఫ్యాషన్ అయినప్పటికీ కూడా ఈ జుట్టు రాలిపోవడం అనే సమస్య గురించి ఎక్కువగా మనం డాక్టర్ల దగ్గరికి బ్యూటీ సెంటర్ల చుట్టూ తాను తిరగడం చూస్తాం కదా. ఇది ఎంతవరకు అది నిజంగా దాని పరిరక్షణకి ఉపయోగపడుతుందంటారు నాగమణి?
2: అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 8 మెంబర్స్ అందరూ హెయిర్ కేర్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే రిమైనింగ్ 2 మెంబర్స్ నా హెయిర్ ఇంతే, ఇంకా హెయిర్ లాస్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు ఏం చేసినా రాదేమో అని చెప్పి ఇంకా అలా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 8 మెంబర్స్ ఏంటంటే డాక్టర్స్ని కన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ నెక్స్ట్ మన టీవీలో కనిపించే హెయిర్ ఆయిల్స్ అన్ని వాడేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు,
1: షాంపూలు అన్ని ట్రై చేసి
2: వెక్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, బ్యూటీ సెలూన్స్ని కన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా జుట్టు రాలిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే డాండ్రఫ్ అవ్వచ్చు, డైటరీ హ్యాబిట్స్ అవ్వచ్చు, సమ్ పీరియడ్స్ ఇరెగ్యులారిటీ, అండ్ నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇట్లా మెనోపాజ్ స్టేజెస్ కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. సో దేనికి తగ్గ కేర్ దానికి తీసుకోవాలి. డాండ్రఫ్ వచ్చినప్పుడు డాండ్రఫ్ని ట్రీట్ చేస్తే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది క్లియర్ అవుతుంది. సో అట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం క్లియర్ చేసుకుంటూ వస్తే డెఫినెట్గా హెయిర్ ఫాల్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు.
1: మరి విజయశ్రీ గుప్త గారు, ఇందులో కొద్దిగా జుట్టు తెల్లబడిన తర్వాత వాళ్ళు తీసుకోవడానికి పడే తిప్పలు తంటాలు అనండి, అది ఆ విషయంలో అసలు ఇది ఎంతవరకు ఎక్కడికి దారితీస్తుందో నాకు అర్థం కాదు. వాళ్ళలో ఉండే సెల్ఫ్ ఎస్టీమ్కి ఇది ఎంతవరకు దోహదం చేస్తుందంటారు?
0: మనమే ఎక్కువగా జుట్టు గురించి ఎక్కువగా ఆడవాళ్ళే అనుకుంటాం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందన్నమాట, గ్రేస్ఫుల్లీ

0: గ్రేయింగ్ గ్రేయింగ్
1: గ్రేయింగ్ గ్రేస్ఫుల్లీ అని చెప్పి ఒక వాడుకున్నది. అలాగ గనక ఇది సహజం, ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక బిల్డింగ్ లాంటిది. ఒక 10 ఏళ్ల నాడు కట్టిన బిల్డింగ్ ఉన్నట్టు 20 ఏళ్ల తర్వాత దుమ్ము ధూళి పట్టి కొంచెం ఇదవుతుంది, దాని తర్వాత 40 ఏళ్లకి శిథిలం అవుతుంది, 60 ఏళ్లకి మళ్ళీ పెయింటింగ్ వేసుకోవాలి. అలాగే మనలో కూడా ఈ శారీరక మార్పుల్ని, తర్వాత మనలో జరిగే మార్పుల్ని, ఇది ఇంతే, దీనికి మనం ప్రకృతి సిద్ధంగా జరిగే మార్పులే కానీ దీని గురించి మనం ఎక్కువగా బాధపడకూడదు అనుకునే తత్వం కనుక మనం అలవర్చుకున్నట్టయితే కనుక ఎటువంటి ప్రాబ్లము ఉండదు, గ్రేయింగ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడు కూడా గ్రే సెల్స్ అనేవి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటే 1 వెంట్రుకల 10 వెంట్రుకలుగా గ్రే అవుతుందంట. తర్వాత ప్రిక్ చేసినా కూడా అంతే, ఆ ప్రిక్ చేసినప్పుడు ఒకలాంటి లిక్విడ్ వస్తుంది, ఆ లిక్విడ్ మళ్ళీ పక్కన పడితే ఆ పక్క హెయిర్ కూడా గ్రే అయిపోతుంది అనమాట. అలాగా ద మోర్ యు వరీ ద మోర్ వైట్ హెయిర్ యూ విల్ హ్యావ్. అందుకని స్టాప్ వరీయింగ్ అని అంటారు అనమాట. అందుకని జరిగేది జరుగుతుంది, లీవ్ ఇట్ టు గాడ్. లేదు ఇది మనం చెయ్యలేము, దీన్ని మనం పరిష్కరించుకోగలమంటే మనం ఇప్పుడు హర్బల్ కలర్స్ అని ఇవని అవని చాలా రకాలు వస్తున్నాయి. లేదంటే ఇప్పుడు సౌకర్యానికి ఇలాగో లేకపోతే వీళ్ళలాగో వాళ్ళలాగో చక్కగా తెల్లగా వదిలేసామంటే అది కూడా ఒక సహజసిద్ధమైన అందం కింద మనం అనుకున్నామంటే కనుక అది కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అందరికీ మనకి వయసు పండిపోయిందేమో, వయసు ముదిరిపోయిందేమో అని అనుకునే మనస్తత్వం మంది కాబట్టి అలాంటి మనస్తత్వానికి మనం కొంచెం మన మానసికంగా మనం తయారవ్వాలి. మనకి వయసు వచ్చింది, ఈ వయసుకి తగ్గట్టు మనం మారాం కాబట్టి దీని గురించి భయపడక్కర్లేదు.
0: అంటే తల్లి కూతురు వెళ్తుంటే తల్లి కూతుర్లు మీ ఇద్దరు అక్క చెల్లె అని చెప్పి అనేటటువంటి ప్రభావం చాలా మంది వ్యక్తిగతంగా కూడా.
1: అవునండి, అది సంతోష్ వాళ్ళు చేసిన అది యాడ్స్ లో చేస్తే అది బాగానే ఉంటుంది కదా. తల్లి కూతుళ్ళ అని అడిగేదానికి అక్క చెల్లెళ్ళ అని అడిగితే తల్లి సంతోషిస్తుందేమో గానీ మళ్ళీ కూతురు బాధపడుతుంది. అక్కడ మీరు గమనించారేమో,
0: నిజమే,
1: ఎందుకంటే కూతురు బాధపడుతుంది, మనసులో బాధపడుతుంది,
0: విధంగా తయారవడం అన్నది కూడా చాలా అవసరమేమో. పైగా కానీ ఈ మధ్య ఇంకా మంచిగా కేర్ తీసుకుంటుంది, ఇంకా మంచిగా అందంగా
1: బయటికి అలాగే ఎస్ ఎస్ మై మమ్మీ ఇస్ బ్యూటిఫుల్ అని అన్నా కూడా మనసులో ఏంటి మా అమ్మ, నేను మా అమ్మలా కనబడుతున్నానా, నేను అంతకంటే అందంగా ఉండాలి కదా అనే ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ అది బయటికి అనకుండా ఉంటేనే మంచిది. మీరు తల్లి కూతుళ్ళు అక్క చెల్లెళ్ళలాగా ఉన్నారు అని అంటూ అసలు సంస్కారం కాదు అది. ఎందుకంటే ఏ వయసులో ఉండే అందం ఆ వయసులో ఉంటుంది. కానీ మీరు ఎంతన్నా జాగ్రత్త పడండి, ఎంతన్నా ఆరోగ్యంగా ఉండండి, సహజ సిద్ధంగా జరిగే మార్పు మటుకు మీరు ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడు జరగదు. మీరు ఎంత బోటాక్స్ తీసుకోండి, లేకపోతే ఇంకా ఏమన్నా వైటమిన్స్ తీసుకోండి, మినరల్స్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, జరిగే మార్పు జరుగుతుంది. కాకపోతే ఉన్న వాళ్ళకంటే బెటర్గా కనబడడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఇందులో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళ అందంగా కనపడడం అనేటటువంటి అంశం కంటే కూడా వాళ్ళ తనది అనే ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకునేటటువంటి ఆలోచన ఆడవాళ్లలో దీనికి ఈ ధోరణికి దారి తీస్తుందంటారా?
1: తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకులో మనం ఎక్కువగా మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళం కాదు. తర్వాత మన యొక్క ప్రత్యేకత కేవలం స్త్రీలతోనే ఉండేది, ఇంట్రాక్షన్ అనేది స్త్రీలతోనే ఉండేది. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి కదా. ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్తే సగం మంది మగవాళ్ళు ఉంటున్నారు, సగం మంది ఆడవాళ్ళు ఉంటున్నారు. ఎక్కువగా వాళ్ళు అందంగా ఉండే ఆడవాళ్ళని, తక్కువ వయసులో ఉండేవాళ్ళని, చూపులకి చక్కగా ఉండేవాళ్ళని పలకరించినట్టుగా కొంచెం పెద్ద తరహాగా ఉండేవాళ్ళను, లేకపోతే జుట్టు పండిపోయి కొంచెం పెద్దగా ఉండేవాళ్ళ జోలికి వెళ్ళరు. తర్వాత ఏదైనా పదవులు ఇవ్వాలి అని అనుకోండి, ఎవ్రీబడీ వాంట్స్ టు, అంటే ప్రతి వాళ్ళు ఒక యంగ్స్టర్ ఆ స్టేజ్కి హుందాతనానికి ఆ పదవికి తగ్గట్టు అలా ఉండాలి అని ఒక ఆత్మవిశ్వాసంతో ఉండే స్త్రీని ఎన్నుకుంటారు. కానీ కొంచెం పెద్దరికంగా నేను ఏం చేయగలను, ఇంకా నేను ఏం చేస్తాను అని అటువంటి వాళ్ళని ఎన్నుకోరు కదా. అందుకని అందరూ అందంగా ఉండాలి, తన వయసు కంటే తక్కువగా ఉండాలి, తర్వాత ఏదైనా పదవికి తనకి అర్హత ఉండాలి అంటే గనక ఈ కాషన్స్ అన్ని తీసుకోవాల్సిందే.
0: అంటే ఆరోగ్యంగా ఉండడం అనేది అందం కంటే ముఖ్యమైనటువంటి అంశం. అది ఎంతమందిలో ఈ అవగాహన ఉందంటారు నాగమణి?
2: అందమే ఆనందం అన్నారు. అంటే స్త్రీలంతా ఇప్పుడు ఎక్కువ ఈ బ్యూటీ పార్లర్స్ వైపు ఎక్కువ ఈ అందం మీద అవగాహన వచ్చిన తర్వాత ఎక్కువ నువ్వు ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావంటే ఆ రోజంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాంతో మన హెల్త్ కానీ సైకలాజికల్ ఫీలింగ్స్ కానీ ఇట్ విల్

0: బీ ఇన్ గుడ్ గుడ్ కండిషన్. సో ఏంటంటే ఈ బ్యూటీ అనేది ఓన్లీ ఫర్ నాట్ అందంగా కనిపించడానికే కాదు, హెల్త్ వైజ్గా సైకలాజికల్ ఫీలింగ్స్ కూడా వాటన్నిటి గురించి బేస్ చేసుకుని నేను చెప్తున్నాను.
1: అందుకనే అందంగా ఉండడం అనేటటువంటిది ఆరోగ్యానికి కూడా దారితీస్తుంది.
0: ఆరోగ్యానికి కూడా దారితీస్తుంది
1: అంటే ఇది భర్తలందరూ తెలుసుకోవాల్సిన క్లూ కదా.
0: ఎందుకు
1: ఏమంటారు విజయశ్రీ గుప్తా గారు,
2: అందుకే మనం చేసుకునే అందానికి అందంగా ఉన్నావని చెప్తే కూడా పాపం వాళ్ళ జేబులో నుంచి వస్తుంది కదా.
1: అందంగా ఉన్నావని చెప్పి భార్య చేత తన
3: కాళ్ళు పళ్ళు చేయించుకోవడం అని
2: అది నిజమే. అది కాకుండా అందమైన భార్య ఉందంటే తను కూడా గర్వంగా భావిస్తాడు కదా, నా భార్య అందంగా ఉంది, నా పిల్లలు అందంగా ఉన్నారు అని సంతృప్తి ఆయనకు కూడా ఉంటది.
1: నిజమేనా?
2: నిజమే.
1: భార్య అందం గురించి భర్త చాలా ఆనందిస్తాడా? ఆనందిస్తాడా?
0: ఆనందిస్తాడు.
1: ఆనందిస్తాడు. బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వెనకాల తిరిగేది కూడా అందం చూసేనా?
0: అన్ని రకాల వాళ్ళు ఉన్నారు
1: ఆడపిల్లల్ని. అది అందుకని ఆడపిల్లలు అందాన్ని చూసి వాళ్ళు తన వెంట పడుతున్నారా, తనలో నిజంగానే కొన్ని వ్యక్తిత్వాన్ని తన క్వాలిటీస్ని చూసి ఇష్టపడుతున్నారా, అది భర్త కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు అనే విషయాన్ని విచక్షణని నేను అలవర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందేమో. మరి ఆ దిశగా మరి ఆడపిల్లలు ఆలోచిస్తారని, అమ్మలు కూడా వాళ్ళ అందానికి ఇచ్చే ప్రాధాన్యతలో ఈ అంశాలను దోహదం చేసే విషయాలు ఏమిటి అనేది ఒకసారి ఆలోచిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
4: మీరు ఇంతవరకు ఆడవాళ్ళల్లో ఆరోగ్య చైతన్యం పెరిగిందా ఈ అంశం గురించి నాగమల్లి విజయశ్రీ గారితో పరిచయం విన్నారు.

0: కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో మౌలిక వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తీరప్రాంత పోర్టుల అభివృద్ది వరకు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు, ఇంటింటికి తాగునీటి సరఫరా నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు రాష్ట అభివృద్దికి అవసరమైన అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, జాతీయ స్థాయి మౌలిక వసతుల కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక రాష్ట ఆర్థిక పురోగతికి కేవలం ఒక్క రంగంలో పెట్టుబడులు సరిపోవు. మంచి రహదారులు ఉండాలి, పోర్టులు అభివృద్ది చెందాలి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధం కావాలి, గ్రామాలకు తాగునీరు అందాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ముఖ్యంగా రహదారి, రైల్వే, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైతేనే పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం రాష్ట మౌలిక వసతుల అభివృద్దికి ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్ర అభివృద్దిలో అత్యంత ప్రాధాన్యమైన అంశం. అమరావతిని ఆధునిక పరిపాలనా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2024-25 కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించడం రాష్ట్రానికి ముఖ్యమైన మద్దతుగా నిలిచింది. రాజధాని ప్రాంతంలో పరిపాలనా భవనాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, భూ సమీకరణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంది. రాజధాని అమరావతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఇంద్రలోక్ కీ రాజధాని కా నామ్ అమరావతి థా ఔర్ అబ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కీ రాజధాని హై. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ఓక శక్తి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.
0: రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. ప్రజలకు సులభమైన రవాణా, సురక్షితమైన నివాస ప్రాంతాలు, మెరుగైన నీటి పారుదల, విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలకు అనుకూల వాతావరణం వంటి అంశాల సమాహారం. అందుకే అమరావతిలో రహదారుల నిర్మాణం, వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తు నగర నిర్మాణానికి బలమైన పునాది వేయడమే. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజీ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. గ్యాస్ కూడా పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు.

0: అంటే బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నోపోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ మన అమరావతి. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది, గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. పొల్యూషన్ ఫ్రీ, నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి.
1: సుమారు 974 కిలోమీటర్ల సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు పోర్టులు సహజమైన ఆర్థిక బలం. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులతో పాటు రామాయపట్నం, మూలపేట వంటి కొత్త పోర్టుల అభివృద్ధి రాష్ట్ర తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. పోర్ట్ అభివృద్ధి అంటే కేవలం నౌకలు వచ్చి వెళ్లే సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు. పోర్టు చుట్టూ రహదారులు, రైల్వేలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ చైన్లు, పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగరమాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోర్టులకు మెరుగైన రహదారి, రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు పోర్టుల సమీపంలో ఏర్పాటయ్యేందుకు ఆసక్తి చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులకు కూడా పోర్టులు ప్రధాన ద్వారాలుగా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు మౌలిక వసతులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం మరో కీలక అంశం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ HPIC వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన, వాటిని జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడులకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం కావచ్చు. ఒక పరిశ్రమకు భూమి మాత్రమే సరిపోదు, ముడిసరుకు సకాలంలో రావాలి, తయారైన ఉత్పత్తి మార్కెట్కు చేరాలి, ఎగుమతి చేయాల్సిన సరుకు పోర్టుకు వేగంగా చేరాలి. ఇందుకోసం రోడ్డు, రైల్వే, పోర్టు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. అందుకే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగిస్తోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడికి చేరుకునే రహదారి ఉండాలి, పరిశ్రమలకు సరుకు రవాణా సులభంగా ఉండాలి, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లగలగాలి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పట్టణాలతో రాకపోకలు మెరుగుపడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరివ్యాప్తి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY వంటి కార్యక్రమాల ద్వారా రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులను అనుసంధానిస్తే గ్రామీణ రహదారులు, చిన్న పట్టణాలు, గ్రామాలను ప్రధాన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా మార్కెట్లకు చేరుకునే అవకాశం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి కేంద్రం జల్జీవన్ మిషన్ కింద 14,334.69 కోట్ల రూపాయల కేంద్ర నిధుల కేటాయింపు నమోదయ్యింది. జల్జీవన్ మిషన్ 2.0లో నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ, నీటి నాణ్యత, సేవల స్థిరత్వంపై మరింత దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుబాటులోకి వస్తే మహిళలు, పిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల తాగునీటి మౌలిక వసతులు కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భాగమే. జల్జీవన్ మిషన్పై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: ఇప్పటిదాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల కనీసం రోజుకి 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్ మిషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష. ఈ వర్క్ షాప్ ని

0: ఎందుకు అమృతధారను పెట్టాము జలజీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటిని వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. ఐటీ సిస్టమ్స్ ద్వారా ఎలా దీన్ని మనం ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెస్సల్, ఏవైతే నీటి సరఫరాల ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్ గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది అమృతధార సంబంధించింది. 95.44 ట్యాప్ కనెక్షన్స్ కి 38 సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ తీసుకోమని ప్రతిపాదన ఉంది. 22 లక్షల కుటుంబాలకు గాను 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. జలజీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్ నే ఉపయోగించడం జరిగింది, కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. ఈ జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేని వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే, ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని, దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్ షాప్. అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి జేజేఎం ని మనం ఆంధ్రప్రదేశ్ కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
1: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల చర్చలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానముంది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్ధితో అనుసంధానమైన ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది. పోలవరం పూర్తయితే సాగునీటి విస్తరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, తాగునీటి లభ్యత వంటి అంశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే అవకాశముంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఈ సంవత్సరం 48% వర్షాభావం, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి, పట్టి సీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు 450 TMC నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి, 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నావరం కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, 3 మీటర్లు 8 మీటర్లు ఉండాలి. ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. 48% GSDP కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: అందువల్ల అమరావతి నగర మౌలిక వసతులు ఒకవైపు, పోర్టులు, రహదారులు మరోవైపు, పోలవరం వంటి జలవనరుల ప్రాజెక్టులు ఇంకోవైపు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత మౌలిక వసతుల వ్యవస్థలో భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రత్యక్షంగా రహదారులు, భవనాలు, పోర్టులు నిర్మితమవుతాయి. అయితే దాని ప్రభావం అంతటితో ఆగిపోదు. కొత్త రహదారి ఏర్పడితే దాని వెంట వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు అభివృద్ధి చెందితే లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. పారిశ్రామిక కారిడార్ వస్తే తయారీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మౌలిక వసతుల పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి, ఆదాయం, ఆర్థిక వృద్ధి అనే శ్రేణిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం అనుసంధానం. అమరావతి నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులకు అనుసంధానం, గ్రామాల నుంచి మార్కెట్లకు రహదారి అనుసంధానం, పోర్టుల నుంచి రైల్వే మార్గాలకు అనుసంధానం, ఇవన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందితేనే మౌలిక వసతుల పెట్టుబడులకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, జాతీయ పథకాలు, మౌలిక వసతుల కార్యక్రమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఈ అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అమరావతికి ప్రత్యేక ఆర్థిక సహాయం, పోర్టుల అభివృద్ధికి సాగరమాల వంటి కార్యక్రమాలు, జాతీయ, గ్రామీణ రహదారులకు కేంద్ర పథకాలు, పారిశ్రామిక కారిడార్లకు మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధికి ఒక విస్తృత దిశ కనిపిస్తోంది. తీర ప్రాంతం, రాజధాని, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, జలవనరులు అన్నిటినీ రహదారి, రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్ నెట్వర్క్తో అనుసంధానించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోని

ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాలను సకాలంలో వినియోగించడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, నిర్మించిన మౌలిక వసతులు ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా చూడటం, ఇదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. మౌలిక వసతులు నిర్మించడం అభివృద్ధికి పునాది అయితే, వాటిని పరస్పరం అనుసంధానించడం ఆ అభివృద్ధికి వేగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కేంద్ర రాష్ట్ర సమన్వయం ఈ వేగానికి మరింత బలాన్ని అందించగలదు. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ జి రాంబాబు, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్.

0: 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
6: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
5: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
7: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే రాబోయే చందమౌళి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:31 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో.

ఇంకా నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోడిగుడ్డు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే పాత్రలో 7 గుడ్లు ఒకేసారి ఉడకబెడితే ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్, మెర్సి విజయ, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం అంటూ పంపించారు. బాగున్నానండి. అలాగే ఆన్సర్ చెప్పండి ఇంకా బాగుండేది. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ పంపించారు. హలో హలో గుడ్ మార్నింగ్ సౌమ్య గారు, ఎలా ఉన్నారు అంటూ విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనందన్ కాలనీ అప్పల్ రాజు గారు, హాయ్ సౌమ్య గారు ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మోనిషా అండ్ చల్లపందిరం నుంచి మాధురి అండ్ మోనిషా తమిళనాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాజు గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు 7 మినిట్స్ అంటూ. సుమని పడన్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఫ్రమ్ ఫణితత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివ లిఖిత శరణ్య ఫ్రమ్ దర్శి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పుట్టపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్ని మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అశోక్ నగర్ నుంచి, విజయవాడ నుంచి ఉషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంబిక భవానీపురం నుంచి, హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు, అన్ని గుడ్లు ఉడకడానికి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్విల్లు ప్రోగ్రామ్కి స్వాగతం అంటూ పొన్నూరు మండలం నుంచి చింతలపూడి నుండి బి ఆదాం అండ్ మల్లేశ్వర్ గారు మెసేజ్ చేశారు అండ్ శ్రీను గారు కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, బాగున్నారా అండి పంపించారు. చాలా రోజుల తర్వాత కాదండి, బాగానే వచ్చాను. ఇంకా ముసాపేట్ మహబూబ్ నగర్, ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 30 మినిట్స్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. డి గురుస్వామి నాయుడు రొంబిచర్ల నుంచి, దొడ్డదేవరపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 12 నిమిషాలు అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మొహమ్మద్ ఎనయతుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ రివీల్ చేసేయాలి కదా, ఆన్సర్ ఏంటి అంటే అదే 10 నిమిషాలు, ఏ పాత్ర అయినా ఏ గుడ్లైనా

అదే టైం పడుతుంది కదా, సో అదే ఆన్సర్ అనమాట. 10 మినిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఓ ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లున్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్ళల్లో వేశారు, అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా అలానే ఉంటాయా? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866 24 888 14కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, పవిత్ర బంధము నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్ళలో వేశారు, అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా అలానే ఉంటాయా అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు, 10 నిమిషాలు అంటూ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు సైద గారు నర్సరావుపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ పుడిపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సెకండ్ క్వశ్చన్కి. చిన్ని మచిలీపట్నం నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు ఏలూరు నుంచి ఏమవుతుందని అడగలే, పెరుగుతాయా తగ్గుతాయా అలానే ఉంటాయని అడిగాను. బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ రాజేష్ రాజు గారు. ఇంకా పొన్నూరు మండలం చంద్రపూడి బి ఆదాం మల్లేశ్వరి ఆదిశేషు చెనకేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా 10 నిమిషాలు అంటూ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఇంకా సుమని పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలయాళ సంగీత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నేను సుకన్య ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. విజయలక్ష్మి పెడకొండరు ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. జయశ్రీ సీత అలానే ఉంటాయి అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేరైతే లేదు, మరి పేరైతే పంపించలేదు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా షో బాగుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే నీళ్ళు అలానే ఉంటాయి. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగానే చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఎందుకంటే అగరబత్తి నీళ్ళలో వేయగానే ఆరిపోతుంది కాబట్టి ఆ నీళ్లు అలానే ఉంటాయి అన్నమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 15 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హరివిల్కైతే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి

న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో నిర్వహిస్తున్న సాగర తీర మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరు కానున్నారు. మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వెల్లడించారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

పడినట్టు చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ చందన. మరి చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మధ్యాహ్నం పూట మీ అందరినీ పలకరించేందుకు వచ్చి. మరి 11:10 దాటి ఎగ్జాక్ట్లీ 11 మినిట్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి. మరి ఏం కబుర్లు చెప్పుకుందాం, చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ముందుగా అయితే ఒక ఆదర్శ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. అర్థమైందిగా ఏ అప్డేట్ ఇవ్వబోతున్నానో. మరి ఈ అప్డేట్ గురించి మాట్లాడబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది మరి హీరో అండ్ డైరెక్టర్ కాంబోలో. మరి ఆ కాంబో ఏంటో వినేద్దాం ఒక మంచి సాంగ్ తర్వాత. ఇప్పుడైతే మీకోసం నువ్వు నాకు నచ్చావించి శంకర్ మహాదేవన్ గారు పాడగా మంచి పాట వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

శంకర మహాదేవన్ గారు పాడగా మంచి పాట వినేశారు కదా, మరి AK-47 లాంటి ఒక మూవీ అప్డేట్ రెడీగా ఉంది. అదే మన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. పేరు వెరైటీగా ఉంది కదా, మరి సినిమా కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకో తెలుసా, అక్కడ ఉండేది ఎవరు, మన వెంకీ మామ. మరి అది సంగతి. మరి వెంకటేష్ గారు శ్రీనిధి శెట్టి జంటగా నటించబోతున్న సినిమా అనమాట. మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాతో మళ్ళీ అలా అలా అలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో మరి ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి సాంగ్ వినేసాం కదా, వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబోలో మరి ఈ కాంబో మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో, బాగుంటుందని అనుకోవాలి మనం. సో మరి ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, ఇదొక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబ హాస్య కథగా ప్రారంభమవుతుంది, అండ్ సడన్ గా ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా మలుపు తిరుగుతుందిట. మరి అలా థియేటర్స్ లో మనల్ని అలరించబోతున్న మరొక కొత్త చిత్రమే ఇది. సో ఇది ఆదర్శ కుటుంబం. మరి ఈ ఆదర్శ కుటుంబానికి సంబంధించి సంగీతం ఎవరు అందిస్తున్నారు అని అంటే ఎస్ఎస్ తమన్ గారు అనమాట. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా, మన గాంధీ జయంతి రోజున, అది అక్టోబర్ 2 అనమాట. సో అది విషయం. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని కబుర్లు అయితే ఈ లోపు. మంచి పాట అయితే రెడీగా ఉంది, వింటూ ఆనందించండి సినిమా కబుర్లలో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఏయ్, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను, అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పొందో చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
5: హుకుం టైగర్ కా హుకుం.

మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటో అర్థమైందా రాజా? మరి సాంగ్ అయితే వినేశారు జైలర్ సినిమా నుంచి. మన హీరో రజనీకాంత్ గారు ఒక మంచి రోల్ నటించిన ఒక మంచి సినిమా అనమాట జైలర్ అయితే. మరి 2023లో రిలీజ్ అయింది, ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది అనమాట అప్పట్లో. మరి ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్ గా రాబోతున్నదే జైలర్ 2 అనమాట. ఒక యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే అక్టోబర్ 15 అనమాట. మరి నెల్సన్ దిలీప్ కుమార్ గారు డైరెక్షన్ అందిస్తున్న ఈ సినిమాకి మన అందరి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు అనమాట. అది సంగతి. మరి అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయాలి మన జైలర్ లో తలైవారిని చూడాలంటే. మరి అది విషయం. ఇంకా ఉన్నాయి అప్డేట్స్, మాట్లాడుకుందాం తెలుసుకుందాం. ఈ లోపు ఇంకొక మంచి పాట అయితే వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం లో సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

డియర్ కామ్రేడ్స్, మరి డియర్ కామ్రేడ్ నుంచి సాంగ్ వేశారు కదా, మనమైతే ఉన్నాం సినిమా కబుర్లలో. మరి ఈ డియర్ కామ్రేడ్ నుంచి మనందరికీ అలా అలా మనందరినీ అలరించిన అందమైన రీల్ కమ్ రియల్ జంటకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రెడీగా ఉంది. సో అప్పటిదాకా రియల్ జంటగా ఉండి ఈ మధ్యనే రియల్ జంట అయిపోయిన మన విజయ్ దేవరకొండ రష్మికాల సినిమా రణబాలి అనమాట. 1850s నాటి రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో మనకి జరిగిన ఒక వారియర్ లాంటి కథ అనమాట ఈ సినిమా అయితే. మరి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అయితే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఎవరు అని అంటే రాహుల్ సక్రియాల్. సో మరి సక్రీత్యం, సో ఆయన పేరు అదనమాట సంక్రీత్యన్. సో మరి ఈ రాహుల్ గారితో పాటు మనకి మ్యూజిక్ అందించేది ఎవరు అని అంటే అజయ్ అతుల్ గారు అనమాట. మరి అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రియల్ జంట మరి సూపర్ డూపర్ హిట్ అందేసుకోవాలని మనందరం కోరుకుందాం. అండ్ మరొక మంచి పాట అయితే తెప్పనిద్దాం వీళ్ళు రియల్ జంటగా తొలిసారి జంటగా నటించిన సినిమా గీతగోవిందం నుంచి. మరి ఆ పాట వచ్చేస్తోంది చిన్మయి శ్రీపాద వాయిస్లో, వింటూ ఆనందించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు గీతా గోవిందం నుంచి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. మరి నెక్స్ట్ ఏ అప్డేట్ చెప్పబోతున్నాను అని అంటే, స్టాలిన్ మూవీ తర్వాత మరొక్కసారి మనందరికీ జోడీగా కనిపించబోతున్నారు మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ త్రిషతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు అన్నమాట. మరి వీళ్ళిద్దరూ కలిసి రాబోతున్న నటించబోతున్న కొత్త చిత్రమే విశ్వంభర. మరి ఈ చిత్రం పేరు చాలా చక్కగా ఉంది. మరి ఈ సినిమా కూడా అంతే అందంగా ఉండబోతుందని మనమైతే కోరుకుందాం. మరి ఈ సినిమా విషయానికి వస్తే మల్లిది వశిష్ట గారు అయితే డైరెక్షన్ అందిస్తున్నారు, అండ్ మనందరి ఫేవరెట్ ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. మరి ఒక సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలింగా అయితే రాబోతుంది అనమాట ఈ విశ్వంభరం. మరి ఇప్పటికే మనకి రమ రామ రామ అంటూ మంచి పాట రిలీజ్ అయిపోయింది కదా. మరి ఇంకా ఇంకా మంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. మరి అక్టోబర్15న అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నమాట. ఈ 2026 అక్టోబర్15న. మరి ఇంకా ఈ రాముడి గురించి మాట్లాడుకుందాం, చిరు గారి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే చిరు గారి రాముడి పాట వినేద్దామా? మరి ఇప్పుడు మీకోసం అయితే అల్లుడా మజాకా నుంచి ఎస్పీ బాలు గారు పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.

అది సంగతి. మరి రావుడి పాట అంటే ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా? మరి ఇప్పుడైతే మీకోసం ఎక్కడికి పోతావు చిన్నవాడా నుంచి సాంగ్ అయితే వినిపిస్తాను, బట్ అంతకన్నా ముందు ఒక అప్డేట్ అయితే రెడీగా ఉంది. అదేంటి అని అంటే, మరి మనకి ఈ సినిమాలో కనిపించే మన హీరో నిఖిల్ గారి అప్డేట్ అనమాట. మరి స్వయంభూ అనే సినిమాతో ఒక కొత్త హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగా ఒక కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటో తెలుసా? ఈ సినిమా కేవలం 175 డేస్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఒక కొత్త ఇది తీసుకున్నారనమాట, ఒక నిర్ణయం అయితే. అండ్ ఇందులో పూర్తిగా మనకి ఎలా కనబడుతుందంటే, ఒక 2500 విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ షూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇదొక దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు కాకుండా ఒకప్పటి హిస్టారికల్ పీరియడ్ ఎలా ఉండేది, మనకి రాజుల కాలం నాటి పీరియడ్ అంతా ఎలా ఉండేది అని ఒక కొత్త హిస్టారికల్ వరల్డ్ని క్రియేట్ చేశారట ఈ విఎఫ్ఎక్స్తో. మరి అది సంగతి. మరి ఈ సినిమాలో అయితే మనకి నిఖిల్ అలాగే సంయుక్త మీనన్ నభా నటేష్ అందరూ కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి భరత్ కృష్ణమాచారి గారి డైరెక్షన్లో అలాగే రవి బస్రూర్ గారి సంగీతంతో మనకి అక్టోబర్ 29న థియేటర్స్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి వెయిట్ చేద్దాం అప్పటి వరకు. అయితే మరి ఈలోపు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి పోతాచుంది వాడే నుంచి. మరి వచ్చేస్తున్నాడు 100 స్పీడ్లో ఆ సాంగ్తో. మరి వింటూ ఉండండి మన సినిమా కపులలో.

ఎస్, మరి 1 స్పీడ్లో సాంగ్ అయితే వినేశారు కదా, మన ఎక్కడికి పోతూ ఓచనవాడ నుంచి. అండ్ చివరిగా మనం అయితే ఒక విషయాన్ని మాట్లాడేసుకుందాం. మరి ఈ రోజు ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే అనమాట. అండ్ ఈవిడ గురించి మాట్లాడాలి అంటే అటు 1980s వాళ్ళకి, 1990s వాళ్ళకి, అండ్ ఇప్పటి నేటి తరం జనరీకి అందరికీ కూడా ఇష్టమైన నటి అనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఎవరో చెప్పునా, అచ్చ తెలుగు

మగపిల్లల్లా కనిపించే అందమైన అమ్మాయి పాత్రలో నటించాలన్నా అదే అమ్మాయిలందరూ కలిసి పూజించే ఒక అమ్మోరి పాత్రని మనం నటించాలి అన్న ఆవిడ తర్వాత ఎవరైనా అని నిరూపితేశారు ఒక మంచి అందమైన నటి, మనందరి ఫేవరెట్ రమ్య కృష్ణ గారు అనమాట. మరి రమ్య అనేది ఆవిడ పేరు అండ్ కృష్ణ అనేది వాళ్ళ హస్బెండ్ పేరు. సో రమ్య కృష్ణ గారు మారిపోయారు. మరి ఇంకా ఈవిడ గురించి మాట్లాడాలి అని అంటే నరసింహలో నీలాంబరి అయిన, మన బాహుబలిలో రాజమాత శివగామి అయిన మరి ఆవిడ తర్వాత ఎవరైనా ఇటు తెలుగు అటు తమిళ్ అటు కన్నడ అటు మలయాళం హిందీ ఇలా అనేక భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అలరి చేశారు. మరి ఇన్ని సినిమాల్లోంచి ది బెస్ట్ సాంగ్ మీకు వినిపిస్తున్నాను నరసింహ సినిమా నుంచి నీలాంబరిగా. మరి ఎంత బాగా నటించారో కదా, మరి ఆ పాటతో మన సినిమా కబుర్లో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपर्तिराणि. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరుకానున్నారు. రాష్ట్రంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు తిరుపతి తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.

డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియటం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం రూపొందాలని ఆయన ఆకాంక్షించారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈరోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:04 12 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి మీకు తెలుసా ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నామో? ఒక్క రోడ్డు కాదు, అంటే ఒక్క దేశం కాదు, ఒక్క ప్రాంతం కాదు, ఏకంగా రెండు ఖండాలని మనం అలా కంబైన్ చేయబోతున్నాం మన ప్రయాణంతో.

సో మరి ఇంతకీ ఎక్కడికి వెళ్ళబోతున్నాం చందన అనుకుంటున్నారా? సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదన్నా ఒక రోడ్వే, రైల్వే ఇట్లా ఎంచుకొని వెళ్తూ ఉంటాం కదా. కానీ ఈరోజు మనం చేసే ఈ ప్రయాణంలో ఆ రోడ్డే చాలా ప్రత్యేకం అన్నమాట. సో ఈ రోడ్డుకు ఉన్న ప్రత్యేకత ఏంటో మాట్లాడేస్తాను. అండ్ ఇవాళ ఒక అందమైన రోడ్డు మార్గాన్ని, రోడ్డు ప్రయాణాన్ని మనం చేయబోతున్నాం అన్నమాట. మరి ఇప్పుడైతే మంచి పాట వస్తుంది మీకోసం. ఈ పాట విన్న తర్వాత నేను మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను మంచి సాంగ్ తర్వాత ఈ రోడ్డు గురించి. అసలు ఏంటి, ఎందుకు మనం ఈ రోడ్డు మీద వెళ్ళాలి, మనం ఇంకా ఎలానో వెళ్ళకూడదా అనుకుంటారా? దీనికి ప్రత్యేకత తెలిసాక వావ్ అంటారు. సో అది సంగతి మరి చెప్తాను. దాని గురించి ఈలోపు ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్.

0: ಬೀಟೆ
1: ಮರಪುರಾವು ಕಾಲೇಜಿ ರೋಜುಲು
0: ಯೋ ಯು ರಾಕ್ಡ್ ಇಟ್ ಬ್ರೋ.

ఆగమన నిలు అసలు ఆగలేదు నీకు లేదు ఎప్పుడైనా ఖచ్చితంగా మూడు సార్లు నువ్వు జను కట్టుమతం వినియోగం చూడదాము.

ఎస్, మంచి సాంగ్ అలా వినేశారు సవ్యసాచి నుంచి. అండ్ మనం అయితే మీకు తెలుసా అలా ఉన్నాం, మరి చెప్పా కదా సాధారణంగా ఏదైనా చోటుకి వెళ్ళాలంటే ఏదైనా ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటాం, కానీ ఆ మార్గమే అందంగా ప్రత్యేకంగా మారితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలంటేనే కారులో వెళ్తుంటే మనకి ఏదో పెద్ద రూట్లో వెళ్తున్నాం, చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటంటే, ఈ రోడ్డు మార్గం ఏకంగా రెండు ఖండాలని అంటే రెండు కాంటినెంట్స్ని కలిపేస్తుంది అన్నమాట. అలా రెండు ఖండాలని దాటుతూ వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది ఈ రోడ్డు మార్గం అయితే. మరింతకీ ఏంటో ఆ మార్గం, దాని పేరు ఏంటి అని అంటే పాన్ అమెరికన్ హైవే అనమాట. సో ఈ హైవే పొడవు ఎంతో తెలుసా? 48,000 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. మరి అంతే, ప్రపంచం మొత్తం మీద చూస్తే అత్యంత పొడవైన రోడ్డు మార్గాల్లో ఇది కూడా ఒకటి అనమాట. మరి ఇప్పుడు మనం అదే రోడ్డు మార్గంలో ప్రయాణించబోతున్నాం, మరి ఎంత బాగుందో.

ఆలోచించండి, మనకి ఇంత పెద్ద డిస్టెన్స్ జర్నీని మనం కవర్ చేయాలంటే ఈ 1 అవర్ మనకి సరిపోతుందా? సరిపోదు. కానీ టైం ట్రావెల్ చేయాలి అని అంటే మనం ఎలా అయినా చేసేయచ్చు. సో అదే మన వీబీ జర్నీ అనమాట. మరి అలా ఈరోజు మనం పాన్ అమెరికన్ హైవేలో ప్రయాణించబోతున్నాం. మరి అది విషయం. మరి ఈ హైవే మీద ప్రయాణించాలి అని అంటే ఇంకా చాలా చాలా ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ దారి మధ్యలో మనం ఒక పాట కూడా వినేద్దాం. ప్రతి మీకోసం ఆడవాళ్ళు మీకు జోహార్ల నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు. పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

ఎస్, మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు మీకు తెలుసాలో. మరి మనం అయితే తెలుసుకుంటూ ఉన్నాం పాన్ అమెరికన్ హైవే గురించి. మరి ఈ పాన్ అమెరికన్ హైవే ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే. సో నార్త్ అమెరికాలోని అలస్కా ప్రాంతంలో మొదలై సౌత్ అమెరికాలోని అర్జెంటీనా వరకు విస్తరించిందనమాట ఈ పాన్ అమెరికన్ హైవే అనే రోడ్డు మార్గం. మరి ఈ మార్గం అమెరికా ఖండాల్లోని, అంటే అటు నార్త్ అమెరికా ఇటు సౌత్ అమెరికా, ఈ రెండు ఖండాల్లోని మనకి అనేక దేశాలని మలుపు, అంటే కలుపుతూ తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మార్గంలో మనకి కెనడా, అమెరికా, చైనా, సారీ మెక్సికో, వీటితో పాటు పెరూ, చిలీ వంటి దేశాలు కూడా మనకి దారి మధ్యలో అలా కనబడుతూ ఉంటాయన్నమాట. ఇలా మొత్తం మనకి 14 దేశాలు ఒకేసారి కలిసి ఈ రోడ్డు మార్గంలో మనకు ఒక లైన్ లాగా, ఒక వే లాగా ఏర్పాటు అవుతాయన్నమాట. అయితే మనకి ఇది ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన ఒక రోడ్డు అయితే కాదు. ఎందుకనంటే సో మామూలుగా జంక్షన్స్ కనుక గమనిస్తే ఒక మూడు రోడ్లు కలయిక లాగా అనిపిస్తుంది కదా, అలాంటి ఒక పెద్ద జంక్షన్ అనుకోండి అంతే. సో ఈ పాన్ అమెరికన్ హైవే విషయానికి వస్తే, నేను ఇందాక అన్నట్లు ఇది ఒక్క రోడ్డుతో ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన రోడ్డు మార్గం అయితే కాదు. వివిధ దేశాల జాతీయ రహదారులకి కలిపి ఒక ప్రధాన రహదారి లాగా, ఒక మెయిన్ హైవే లాంటి దాన్ని ఈ రోడ్డు మార్గంగా వాళ్ళు పేరు పెట్టి ఈ రోడ్డుని ఉపయోగిస్తున్నారనమాట. సో అందుకే ఈ రోడ్లన్నిటి యొక్క నెట్వర్క్స్ని కలిపి పాన్ అమెరికన్ హైవేగా నిర్మించారు. సో అప్పటి నుంచి మనం దీన్ని పాన్ అమెరికన్ హైవేగా పరిగణిస్తూ ఉన్నాం. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా మనం ఏమేం చూడొచ్చు, ఏం చేయొచ్చు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం మంచి పాట వస్తుంది, మరి ఈ పాట తర్వాత మనకి న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
5: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our Honorable Prime Minister.

0: श्री नरेंद्र मोदी जी, वी आर कॉन्स्टेंटली एंड कंसिस्टेंटली सीन द ग्लोबल वॉइस फॉर पीस, प्रोग्रेस एंड प्रॉस्पेरिटी. 3 years ago, we also hosted the G20 summit. Through the summit, Sriman Modiji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
1: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
0: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. I see WA as an important place in this endeavor.
1: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ, పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
2: మహాన్ ఇంజనీర్స్ కి హమారి విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदर पूर्वक नमन करता हूँ.
1: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగ అయిన నూహ్కాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూహ్కాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్ట్రపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా, ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సెనర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలోకి కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు సెప్టెంబర్

కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్ తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. వరల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000కు పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100కి 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే, డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై,

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. మరి మీకు తెలుసాలో మనం వెళ్తూ ఉన్నాం కదా ఒక పెద్ద రోడ్డు మార్గంలో. మరి ఈ రోడ్డు మార్గం పేరు పాన్ అమెరికన్ హైవే అని చెప్పి చెప్పా కదా. అటు నార్త్ అమెరికాలోని అలస్కాలో మొదలై ఇటు సౌత్ అమెరికాలోని అర్జెంటీనా దగ్గర వరకు విస్తరించి ఉంది అని చెప్పా. మొత్తం 48,000 కిలోమీటర్ల పొడవు గల ఒక అందమైన అతి పొడవైన రోడ్డు మార్గం అనే చెప్పుకోవాలి. మరి ఈ హైవేలో మనం ప్రయాణించాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడి నుంచి మన పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక 100 లేదా ఒక 50 లేదా ఒక 30 ఇలా కిలోమీటర్ల లెక్కను కొలుచుకుంటూ వెళ్తాం. సో అలా కొలుచుకొని 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక ఎస్టిమేషన్ ఒక అరగంట గంట ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా. అలా మనం గనక ఈ 48,000 కిలోమీటర్ల హైవేని మనం ప్రయాణించాలి అని అంటే ఎలా కొలత వేసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి అనుకోండి, ఒక రోజుకి 500 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించినా దాదాపు 2 నెలల టైం పడుతుందంట మొత్తం ఈ హైవేని మనం కవర్ చేయాలి అంటే. స్టార్టింగ్ టు ఎండింగ్ 500 కిలోమీటర్లు ఒక రోజుకు ప్రయాణించినా సరే 2 నెలల పాటు నిరంతర ప్రయాణం చేయాలా? ఓ మై గాడ్ అనిపించిందా? సో మరి ఈ ప్రయాణంలో ఉన్న స్పెషాలిటీ అదనమాట. మరి ఈ రోడ్డు మార్గంలో మనం అందమైన వాతావరణాన్ని, అలాగే సరిహద్దులని, అలాగే రహదారుల పరిస్థితుల్ని, వీటన్నిటిని గమనించుకుంటూనే ప్రయాణించగలగాలి. అప్పుడే మనం సురక్షితంగా ప్రయాణిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటో చెప్పనా? 1-2 కిలోమీటర్ల ట్రావెల్ లేకపోతే 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే అనిపిస్తుంది, అబ్బా కొద్దిసేపు పక్క కాపండి అని చెప్పి ఒకసేపు 1-2 నిమిషాలు 3 నిమిషాలు అలా పక్క కాపి మనం వాటర్ లేకపోతే ఏదైనా చిన్న టీ తాగడము ఇలా ఏదో ఒకటి చేయడం, లేదు ఇంకాస్త దూరం 30-40 కిలోమీటర్లు ప్రయాణించారనుకోండి, తీరిగ్గా ఏ వెహికల్ వేసుకొస్తామో ఆ వెహికల్ని పక్కన పెట్టేసి కనీసం 10 నిమిషాలన్నా బ్రేక్ తీసుకుంటాం కదా. మరి ఇలా ఏకంగా 48,000 కిలోమీటర్లు ఉన్నప్పుడు మధ్యలో బ్రేకులు పడకుండా ఉంటాయా? అస్సలు పడకుండానే ఉండవు కదా. మరి ఆ టైం కూడా ఇందులో మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఇలా సుమారు 2 నెలల ప్రయాణం చేయొచ్చు అనమాట సింపుల్గా. సంవత్సరం మొత్తంలో ఏదైనా టూర్ వేసుకోవాలి అని అనుకుంటే ఇగో ఇలాంటి ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకోండి చాలు శుభ్రంగా. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా రోడ్డు తప్పితే ఇంకేం కనబడవచ్చు అందునా అని మీకు డౌట్ రావచ్చు. ప్రకృతి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ రోడ్డు మార్గంలో మనకి అందమైన మంచు పర్వతాలు, పచ్చని వర్షారణ్యాలు, అంటే ప్రత్యేకంగా వర్షాలు ఎక్కువగా కురిసి మనకి అరణ్యంగా ఏర్పడిన వర్షారణ్యాలు అన్నమాట. అదే కాకుండా ఎడారులు, కొండలు, లోయలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అండ్ వీటితో పాటు ఎన్నో నేషనల్ పార్క్స్, అలాగే ఎన్నో రకాల బ్యూటిఫుల్ జూ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఈ రోడ్లు వెళ్ళకపోతే ఎలా చెప్పండి? సరే ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా ప్రయాణిద్దాం ఇదే రోడ్లో ఇంకాసేపు అయితే. మరి ఇప్పుడైతే మంచి పాట వస్తుంది మీకోసం, మనసంతా నువ్వు సినిమా నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

అందమైన హైవే మీద అలా ప్రయాణిస్తూ ఉన్నాం కదా, మరి ఈ హైవేకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, సాధారణంగా మనం ఏదైనా ఒక రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా రోడ్లన్నీ ఎలా ఉంటాయి, ఎయిదర్ సిమెంట్ రోడ్డు లేదా గరుకు రోడ్డు, మట్టి రోడ్డు, తార్ రోడ్డు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మరి ఈ హైవే అంటే అనేక రహదారులు కలిసిన ఒక హైవే అని కూడా చెప్పారు, అవునా? మరి ఈ హైవేకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకి అనేక దేశాలు, 14 దేశాలు లింక్ అయి ఉంటాయి అని కూడా మాట్లాడుకుందాం ఈ హైవేకి. మరి ఈ హైవే మొత్తంలో మనకి పనామా నుంచి కొలంబియాకి వెళ్ళే దారి మధ్యలో అయితే ఒక దట్టమైన అడవి వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి బ్రేక్ పడుతుంది. ఎందుకు అని అంటే, సాధారణంగా హైవే అంటే మనకి స్ట్రైట్గా మనకి రూట్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది, కానీ ఈ హైవేలో ప్రయాణించేటప్పుడు మటుకు ఈ అడవి మార్గంలో మనం 100 కిలోమీటర్లు పైగా విస్తరించిన మార్గంలో మనం పూర్తి రహదారు ఉండదు కాబట్టి మనం ప్రయాణించాల్సి వస్తుందన్నమాట.

అది సంగతి. మరి ఎలా ప్రయాణించాలనుకుంటున్నారు? కేవలం ఒక రోడ్డు మీద మాత్రమే కాదు, ఈ హైవేలో మనం ప్రయాణించాలి అని అంటే ఒక 100 కిలోమీటర్ల పైగా విస్తరించిన పూర్తి రహదారి ఉండదు కాబట్టి మనం వాహనం మీద ప్రయాణ మార్గాన్ని ఎంచుకోలేమన్నమాట. ఆ 100 కిలోమీటర్ల వరకు

మాత్రం మన సముద్ర మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆ సముద్ర మార్గం కూడా దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంత ఉందన్నమాట ఒక్క రోడ్డులో, కేవలం ఒకే ఒక్క రోడ్డు. మరి ఈ రోడ్డు ఎంత బాగుందో కదా. మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారుల్లో ఇది కూడా ఒకటి, పాన్ ఇండియా సారీ పాన్ అమెరికన్ హైవే అనమాట. మరి ఇటువంటి హైవేలు ఇంకా ఉన్నాయి, మరి అవేంటో నేను మీకు షేర్ చేస్తాను. మరి ఈలోప మంచి పాట అయితే వచ్చేస్తుంది మీకోసం, ఒకే ఒకడు మూవీ నుంచి. మరి ఈ పాట ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయగా, ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించుగా, జీన్ శ్రీనివాస స్వర్ణలత ఇద్దరు కలిసి పాడారనమాట. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్.

ఇలానే ఉంటుందన్నమాట రోడ్ అంతా కూడా. మనం అందమైన రోడ్డు మార్గాన్ని ప్రయాణించేసాం, మరి ఇట్లాంటి అత్యంత పొడవైన రోడ్డు రైలు మార్గాలు చాలానే ఉంటాయి. బట్ ఇలాగ మన పాన్ అమెరికన్ హైవే లాంటి మార్గాలు కూడా ఉన్నాయి, అవేంటో తెలుసుకుందామా? సో అదేంటి అని అంటే, మన ఆస్ట్రేలియాలో ఉందన్నమాట ఒక హైవే, అది హైవే నెంబర్ 1 అనమాట ఆస్ట్రేలియా మొత్తంలోనే. ఇది 14,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ రష్యాలో మరొకటి ఉంది, ట్రాన్స్ సైబేరియన్ హైవే అని, ఇది ఏకంగా 11,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ మన ఇండియాలో కూడా ఒకటి ఉంది, అటు శ్రీనగర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు కవర్ అవుతూ, NH-44 అనమాట. సో ఇది 4,000 కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుంది. మరి అత్యంత పొడవైన రోడ్డు మార్గాలు అనమాట ఇవన్నీ కూడా. అండ్ కేవలం ఒక రోడ్డు మార్గంగా కాకుండా దారి మధ్యలో పర్వతాలు, కొండలు, లోయలు, ఇలా అన్నిటినీ ప్రకృతి రమణీయతని మనకి అలా చూపించే ఒక అందమైన రోడ్డు మార్గాలు. మరి అదే సంగతి మరి ఇది ఇవాళ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ధీరాలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತಿರಾಣಿ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రభుత్వ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరారు. ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంకాలం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని కోరారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అధికారులకు సూచించారు. తిరుపతి జూ పార్కు రోడ్డులోని దేవలోక్ వద్ద భక్తుల వాహన పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో మొత్తం 892 పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షకు నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

ఎస్ వింటున్నారు విబ్ భారతి ఎఫ్ఎం 101.3. 1:04:43 అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ ధీరాలో మనం మన భారతీయురాలైన ఒక ధీర వనిత గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంతకి ఆమె ఎవరు తెలుసుకుందామా? మరి ఆవిడెవరో కాదు, రక్మాభాయి గారు అనమాట. మరి రక్మాభాయి గారి గురించి మాట్లాడాలి అని అంటే, మన భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన తొలి ధైర్యవంతమైన మహిళలు ఉంటారు చూసారా, తొలితరం వారు. వారిలో ఈవిడ కూడా ఒకడనమాట. సో అది విషయం. మరి ఈవిడ గురించి మాట్లాడాలి అని అంటే, 1964లో ముంబైలో జన్మించారు. చిన్న వయసులోనే ఆమెకు దాదాజీ భికాజీ గారిచే వివాహం జరిగింది. మరి అయినప్పటికీ కూడా రక్మాబాయి గారు తన చదువును కొనసాగించాలి అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నారనమాట. అలా నిర్ణయించుకొని తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి, అంటే తన చదువు, తన జీవించాలనుకున్న విధానాన్ని, ఇవన్నిటినీ కూడా, తన సొంత జీవితాన్ని అంతా కూడా తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారనమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది తన లైఫ్లో, ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడబోయే ముందు మరి రక్మాభాయ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ తీరాలో అన్నాను కదా, మరి ఆవిడ గురించి మరికొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరుపుస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి రక్మాభాయి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి చిన్నప్పుడే ఆవిడ తన చదువును కొనసాగించాలని, సొంత జీవితాన్ని నిర్మించుకోవాలి అని కోరుకున్నారు. అయితే అప్పటికే తనకి పెళ్ళైపోవడం ఇవన్నీ జరిగాయని చెప్పాను కదా. కానీ తను ఈ చదువు కోసం అని చెప్పి భర్తతో కలిసి జీవిస్తే మనకి చదువులో వెనక

వెనకైపు వెళ్ళిపోవచ్చేమో అని ఒక ఆలోచనతో ఆవిడ తన భర్తతో కలిసి జీవించేందుకు నిరాకరించారట. ఎప్పట్లో అప్పట్లో అంటే 18వ శతాబ్దం, అంటే 1860ల్లో, 70లు 80లు అనమాట. మరి అప్పట్లో అంటే ఇది చాలా ఒక సెన్సేషనల్ విషయమే కదా, అంటే ఒక పెద్ద వివాదంగా మారిపోయిందనమాట. అలా మారిపోయి తన భర్త కూడా కోర్టును ఆశ్రయించడం ఇలా జరిగింది. కానీ రక్మాభాయి గారు మాత్రం తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహ జీవితం కొనసాగించలేను అని ఒక పోరాటం చేశారనమాట ఆ కాలంలోనే. సో అప్పట్లోనే అంటే ఎలాగా ఇది ఎలా టర్న్ అయింది అని అంటే పాయింట్ అనేది, తన లైఫ్ ఒక ఒక అమ్మాయి కానీ ఒక ఎవరైనా సరే, ఒక గర్ల్ లేడీ ఎవరైనా సరే, వాళ్ళ లైఫ్ని వాళ్ళు సొంతగా లీడ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు సొంతగా మూవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇప్పట్లో అంటే ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ 1860ల్లో 70ల్లో 80ల్లో అంటే కష్టమే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ కాలంలోనే తను ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవటం ఏ విధంగా మారింది అని అంటే, స్త్రీల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకి కారణమైంది అనమాట. కానీ ఈ చర్చలన్నీ ఎలా ఉన్నా, ఆ వ్యతిరేకత ఎలా ఉన్నా సరే, ఆమె మాత్రం తన పోరాటాన్ని ఎక్కడ ఆపలేదన్నమాట. అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అనుకున్న పోరాటాన్ని, అలా తమ మైండ్లో ఉన్న ఆలోచనలన్నింటినీ ఆవిడ ఏం చేశారు అని అంటే, ది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక దీని ద్వారా ప్రత్యేకించి ఒక పత్రిక, ఒక వేదిక ద్వారా తన వ్యాస రూపాల్లో, అంటే తను రచించిన వ్యాసాల రూపాల్లో తను ఏమనుకుంటోంది అనే యొక్క విషయాన్ని, ఆలోచనల్ని మనకి రచించారనమాట. అంతేకాదు ఇవన్నీ తన రచన రూపంలో వెల్లడించడం వల్ల ఏమైంది అని అంటే, బాల్య వివాహాల విషయం కానీ, మహిళల సమ్మతి, అంటే చాలామంది ఏదైనా ఇంటి డెసిషన్స్ లేకపోతే ఆఫీస్లో అయినా సరే ఏమైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటప్పుడు స్త్రీల యొక్క పర్మిషన్ తీసుకోకుండా, అంటే వాళ్ళేముందిలే అని చెప్పి తీసేసి పడేస్తారు కదా, అలా ఈ విషయంలో కానీ. అండ్ అలాగే వివాహంలో స్త్రీల హక్కులు, అంటే పెళ్లి చేసుకోగానే ఇంకా ఆ అత్తింటి వాళ్ళు చెప్పిందే వినాలి అన్న హక్కులు ఉండే కదా ఒకప్పట్లో, వాళ్ళ మాట మీరకూడదు ఇలాంటివన్నీ. కానీ అవి అన్ని విషయాల్లో వినాలో వినకూడదా అనే డెసిషన్ అమ్మాయి చేతుల్లో ఉంటుంది అని, ఇలాంటివి మార్పులు ఇవన్నీ కూడా రావడానికి రీజన్ ఎవరు అని అంటే, ఆ తొలితరం ధైర్యశాలులు అనమాట. మరి వారే ఈ ధీరవంతులు అందరూ, మరి వారిలో ఒకరే మన రక్మాభాయి గారు అనమాట. అలాగా ఈ బాల్య వివాహం, మహిళల సమ్మతి, వివాహంలో స్త్రీల హక్కులు, వీటన్నిటి మార్పులకి కారణమయ్యాయన్నమాట ఆవిడ రాసిన రచనలన్నీ కూడా. అలా చివరికి ఏమైంది అని అంటే, రక్మాభాయి గారు తన స్వేచ్ఛను తాను పొందారు. చివరికి ఎట్లా అయినా సరే తాను సొంతగా తన జీవితాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్న ఆవిడ కల నిజమైంది అనమాట. అలా తను వైద్య విద్య నేర్చుకునేందుకు ఇంగ్లాండ్ వెళ్ళారు. అలా వైద్య విద్యని పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. అలా ఇండియాకి తిరిగి వచ్చి వైద్య సేవల్ని కూడా అందించారనమాట. మరి అలా అందించిన మన రక్మాభాయి గారి ఏమయ్యారు అని అంటే, మన నేటి స్త్రీలందరికీ కూడా విద్య పట్ల కానీ, స్వతంత్ర నిర్ణయం తీసుకునే విషయంలో కానీ, గౌరవప్రదమైన జీవితాన్ని మనం నిర్మించుకోవడంలో కానీ మనం ఎంత ముఖ్య పాత్ర వహించాలి అనే యొక్క పాయింట్ని నిరూపించగలిగారనమాట. అలా నిరూపించి నేటి స్త్రీలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు. మరి అది రక్మాభాయి గారి స్టోరీ అయితే, మరి ఇలాగా మనం తెలుసుకున్నాం కదా, మరి ఈవిడ సంఘటనలు నేటికి, అంటే ఈవిడ లైఫ్లో జరిగిన సంఘటనలు మనకి నేటికి కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడంటే మనకి చాలా ఆప్షన్స్ తక్కువ, మరి ఇప్పుడు ఇప్పటికీ అలానే ఉందా? ఉంది. మరి దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం ఇవాళ ధీరాలో అయితే. ఈలోప మంచి పాట వినేద్దామా? మరి గుడ్ లక్ సకీ నుంచి వచ్చేస్తుంది మంచి పాట, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఏంటిల్ల?
1: అటు చూడండి రోయ్,
2: ఈ అదృష్టాలను నమ్మను నేనసలే. మీ దృష్టిని మించిన దిష్టే లేదసలే.
3: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమకాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి

0: గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన 17 సెప్టెంబర్ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డిఎస్సీ సివిల్, 3 డిఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్ట్రార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లపాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీర్గా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955లో ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఐసీడీఎస్ కృష్ణా జిల్లా పర్యవేక్షణాధికారి సత్యశ్రీ తెలియజేస్తూ,
2: నెల రోజుల పాటు జరిగే ఈ పోషణ మాసోత్సవాలు మన అంగన్వాడీ మన బాధ్యత అనే థీమ్ తో కృష్ణా జిల్లా పామర్ సెక్టార్ లోని 28 అంగన్వాడీ కేంద్రాలలో నెల

0: ప్రస్తుతం జరిగే ఈ కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందనా యోజన అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3-6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
1: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరకు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
2: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేడ్చి వస్తారు. మేడం గారు మీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్తా ఉంటారు, టయానికి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు.
1: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అరేరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
7: ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే, వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: ఆఫ్ కోర్స్.
8: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
6: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హర్షిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

జూనియర్ అండి గారి వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు. మరి ఈ సాంగ్ ఏ మూవీది అని అంటే రభస మూవీ నుంచి వినేశారు. మరి మనం అయితే రీ ఎంట్రీ చేసాం ధీర ప్రోగ్రామ్ కి. వెల్కమ్ బ్యాక్ మీ అందరికీ కూడా. మరి రక్మా భాయ్ గారి గురించి అయితే తెలుసుకున్నారు కదా మన

తీరాలో మరి రక్మ భాయ్ గారి లైఫ్ లో ఏం జరిగింది, తను చిన్నప్పటి నుంచే చదువు పైన ఉన్న ఇంట్రెస్ట్ తో తను చక్కగా చదువుకోవాలని, అండ్ రక్మా భాయ్ గారు తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారు. కానీ అప్పటికే పెళ్ళైపోవడం, ఆ తర్వాత ఆవిడ తన సొంత కాళ్ళ మీద నిలబడేందుకు పోరాటం చేయటం, అండ్ అలా చేసిన ఆ పోరాటంలో విజయం సాధించడం, వైద్య విద్యురాలు నేర్చుకోవటం, అలా వైద్యురాలిగా అవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం ఆవిడ లైఫ్లో. అయితే మరి ఇటువంటి సంఘటనలు, అంటే ఏదన్నా ఒక లైఫ్లో ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి కదా, మెయిన్లీ స్త్రీలకు ఎక్కువగా వస్తాయి అనుకోండి. సో అప్పుడు పోరాటం అంటే చాలా అరుదు, అంటే ఇట్లా నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అని అనుకుని పోరాడే స్త్రీలు చాలా అరుదు అనమాట. కానీ ఈ రోజుల్లో ఉన్న స్త్రీలకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ కొందరు మటుకు నేటికి కూడా, అంటే ప్రస్తుతానికి కూడా, తమ స్వీయ నిర్ణయాలు తాము తీసుకునేందుకు వెనకాడుతున్నారనమాట. అసలు ఎందుకు ఇలా వెనకాడుతున్నారు? అసలు ఇక్కడ మనం 2026లో ఉన్నాం. ఎప్పుడో 80s, 1980s, 1880s ఈ జనరేషన్ వేరు, ఇప్పుడున్న 20s జనరేషన్ వేరు కదా. మరి ఇప్పటికీ ఎందుకు అలా ఉన్నారు? మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరి ఈలోపు అయితే ఇంకో మంచి పాట వస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి ధీరాలు.

ఎస్ మంచి సాంగ్ అయితే చంద్రలేఖ నుంచి వినేశారు కదా, రమ్యకృష్ణ గారు నటించిన సినిమా. మరి ఈ రోజు రమ్యకృష్ణ గారి బర్త్డే అని కూడా మాట్లాడుకున్నాం. మరి ఆవిడ క్యారెక్టర్స్ ని గమనించండి, ఒక సినిమాలో ఏమో చాలా అమాయకురాలాగా, ఒక అస్సలు ఏం తెలియని ఒక పల్లెటూరు అమ్మాయి లాగా కనబడతారు కొన్ని క్యారెక్టర్స్ లో. అండ్ ఇంకొక దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ గా ఒక విలన్ క్యారెక్టర్ లో కనబడతారు. అండ్ ఇంకొక దాంట్లో ఒక సిచ్యుయేషనల్, ఒక మంచి, ఒక పెద్దలాగా ఇలాంటి క్యారెక్టర్స్లో కనబడతారు. మరి ఇటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం మన లైఫ్లో కూడా మనం ఒక పాత్రని పోషిస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఒకళ్ళు ఒక బాధ్యత గల ఉమెన్గా ఉంటే కొంతమంది అప్పుడే లైఫ్లో అడుగు పెడుతున్న యంగ్ లేడీలా ఉంటారు, ఇంకొంతమంది అమాయకంగా చిన్నపిల్లలు కూడా ఉంటారు. సో ఇట్లా ఏ స్టేజ్లో ఉన్నా సరే లేడీస్ ఎప్పుడు కూడా తమ ఓన్ డెసిషన్ తీసుకోవడానికి కాస్త వెనకంజ వేస్తూ ఉంటారు. దట్ టు ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచే నువ్వు ఆడపిల్లవి, ఇలానే ఉండాలి, ఇలానే పెరగాలి, నువ్వు ఆడపిల్లవి, ఈ పని చేయకూడదు, నువ్వు ఆడపిల్లవి, ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఆడపిల్లవి, ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నప్పుడు మరి అలాంటి ఇది మాటలు అనేవి తన మైండ్లో అలా ఫిక్స్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆ చిన్నప్పటి నుంచి విన్న ఆ మాటలే వాళ్ళు పెద్దయ్యాక, అమ్మో నేను ఆడపిల్లని, ఇప్పుడు ఈ పని చేస్తే ఏమవుతుందో ఏం కాదు, ఇలా ఆలోచించుకుంటూ చేయాలా వద్దా అనే సందిగ్ధావస్థలో పడిపోతారు. తప్పితే ఒకవేళ తమంతటి తాము ఓన్ డెసిషన్ తీసుకుంటే, అమ్మో నేను ఇప్పుడు ఆడపిల్లని, మళ్ళీ ఇది నా ద్వారా నేను ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక భయం కూడా వాళ్ళల్లో ఏర్పడిపోతుంది అన్నమాట. మరి అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. అసలు ఇలా ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి గల అంటే తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది, అండ్ ఇంకా మాట్లాడుకునే లోపు ఇంకొక మంచి పాట అయితే వస్తుంది, వింటూ ఆనందించండి.

0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు ఎస్పి బాలు గారు, చిత్ర గారు పాడగా ఆహ్వానం సినిమా నుంచి. మరి మనం అయితే ధీరాల్లో తెలుసుకుంటూ ఉన్నాం కదా, మరి లేడీస్ అలా తమ ఓన్ డెసిషన్స్ ఎప్పటికీ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి. మరి ఇప్పటికీ ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నా అందులో ఏదన్నా ఒక చిన్న పొరపాటో లేకపోతే ఏదన్నా చిన్న తప్పో, ఫర్

ఎగ్జాంపుల్ ఒక నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకుందాం. ఆ బిజినెస్లో ఒక 6 మంత్స్ తర్వాత, ఒక 3 మంత్స్ తర్వాత ఏదైనా ఒక చిన్న ఫాల్ట్ వచ్చింది, ఏదైనా చిన్న డ్రాబ్యాక్ వచ్చింది, బిజినెస్ కొంచెం డల్ అయింది, లేకపోతే ఇలా ఏదన్నా అనుకుందాం, అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అనే మాటలకి అమ్మో ఇంకా మన వల్ల కాదురా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకు అంటే ఇలా ఏమైనా తప్పులు జరిగితే ఆ పూర్తి తప్పంతా కూడా ఆ స్త్రీలదే, అంటే ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళదే అన్నట్లుగా ఒక నింద పడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది చాలా చోట్ల అయితే. మరి ఇలా జరుగుతున్న ఈ రీజన్నే వాళ్ళు ఒక మెయిన్ రీజన్గా తీసుకొని, మనకి ఎందుకులే ఇప్పుడు ఒకవేళ మనం డెసిషన్ తీసుకున్న తీరా అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ మనల్ని అంటారు, ఇవన్నీ మనకి ఎందుకు? వాళ్ళు తీసుకున్న డెసిషన్నే మనం కాముగా ఊరుకొని వాళ్ళ డెసిషన్నే మన డెసిషన్గా భావించేద్దాం అని చాలామంది స్త్రీలు తమ నిర్ణయాలకి అలా ఫుల్ స్టాప్ పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తున్నారు అనమాట. సో అలా చేయకుండా మరి కెరీర్ విషయంలో అయినా, పెళ్లి విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, లేకపోతే బాధ్యతలు చేపట్టే విషయంలో అయినా, లేకపోతే పిల్లల్ని తీసుకునే బాధ్యత ఏదైనా సరే, ఇలా ఏ బాధ్యతలో అయినా, ఇలాంటి విషయంలో అయినా తప్పులు జరిగితే ఒకవేళ వాళ్ళ భయం ఇంకాస్త పెరిగి వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి మెయిన్ విషయాలన్నింటిలో కూడా స్త్రీలు ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోవట్లేదు. మరి ఏం చెయ్యాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, మాట్లాడుకుందాం. సో లేడీస్, మరి నేను చెప్పదలుచుకుంది అండ్ అలాగే నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే, సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకోవడం అసలు తప్పే కాదు. అంటే మన లైఫ్ మీద మనకంటూ ఒక నిర్ణయం ఉండాలి అనుకోవడంలో తప్పే లేదు, కానీ అది ప్రతి విషయంలో కాదు. ఒంటరిగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు మన నిర్ణయాలు మనకే తిప్పికొట్టచ్చు కదా. మరి అలాంటప్పుడు కొన్ని విషయాలు, అంటే మన లైఫ్లో మనకంటూ కొన్ని విషయాలు ఉంటాయి, అలాంటి విషయాలు ఫ్యామిలీతో కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎప్పుడో పొందే ఉంటారు కదా, మరి అటువంటి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం అప్పుడు ఒక నిర్ణయానికి రావాలన్నమాట. అలా అని వాళ్ళ అభిప్రాయాలని మెయిన్గా తీసుకొని దాని మీదే డిపెండ్ అయిపోయి మనం తీసుకోవాలనుకున్న డెసిషన్స్ని మార్చేసుకోకూడదు. సో మనం ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి అన్నా మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అండ్ ఆ క్లారిటీలో ఏమన్నా మనకి చిన్న చిన్న డౌట్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఫ్యామిలీ లేదా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకొని, లేదా మనకి ఆఫీస్ విషయంలో అయితే మన సీనియర్స్ ఆర్ ఎల్స్ మన హై అఫీషియల్స్తో డిస్కస్ చేసుకొని మనం ముందుకు అడుగు వేయాలన్నమాట. మరి అలా వేస్తే ప్రతి ఒక్కరు కూడా రక్మాభాయి గారి లాగా విజయం సాధించవచ్చు. మరి అది సంగతి, ఇది వాటి మన ధీర ప్రోగ్రామ్.

మరి ఇవాళ మన ధీర ప్రోగ్రామ్ కి చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. మై డియర్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, మీకోసం మిస్ ఇండియా నుంచి వస్తుంది ఒక మంచి సాంగ్. వింటూ స్టే ట్యూన్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2 o'clock 31 minutes దాటి 32 minutes కూడా ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంటర్ చేసాం సందడే సందడి. సో వెల్కమ్ టు సందడే సందడి మీ అందరికీ కూడా. మరి ఇప్పటి నుంచి 4 o'clock వరకు నాతో కలిసి సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814. ఇది వాట్సాప్ నంబర్. 0866248814. ఇక మొదలెడదామా. మరి ఇవాళ మన సందడే సందడిలో నేను క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను. అండ్ నాకైతే ఆల్రెడీ వెల్కమ్ చెప్తూ కొంతమంది మెసేజెస్ చేశారు మన లిజనర్స్. అయితే చూద్దాం ఎవరెవరు ఏం మెసేజ్ చేశారో. సూపర్ సాంగ్స్ అంటున్నారు గణేష్, కాదు కాదు ఎవరు, బందర్పల్లి నుంచి అంకయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన, నమస్తే, బాగున్నారా? వినాయకున చవితి పండగ బాగా జరుపుకున్నారా? సందడి సందడికి వెల్కమ్. చందనమ్మ వచ్చారుగా, మా ఊర్లో వానొచ్చిందో అది సంగతి అంటున్నారు. యాక్చువల్లీ వరుణ్ అక్కడ ఉన్నాడు, అన్ని ఊళ్ళల్లో అలా అలా అలా టూర్ వేస్తున్నాడు అనమాట, అది సంగతి. సో అది విషయం. అండ్ రఘుపతి సింగ్ గారు మీకు కూడా వెల్కమ్. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే అక్కడ పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి వెల్కమ్ అంటూ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాగున్నారా అంటూ, ఫైన్ అండి. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు, వెల్కమ్ మీకు కూడా. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, బాగున్నారా మేడం, హాయ్.

అంటున్నారు హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ అంటూ నరసింహ గారు, పద్మభాయ్ గారు ఫ్యామిలీ పంపించారు, వెల్కమ్ మీకు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఇక మా ముఖ చిత్రాలు మారిపోవడం ఖాయం, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. ఏమో గుర్రాలు ఎగరవచ్చు అది సంగతి. అప్పలరాజు గారు అండ్ హాయ్ చందన గారు ఎలా ఉన్నారు, పండుగ ఎలా జరుపుకున్నారు అంటూ ధను అడుగుతున్నారు. హాయ్ అండి, శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు ధను గారు. హాయ్ అండ్ వెల్కమ్ టు మై షో, నేనైతే బాగున్నాను, పండుగ మా బుజ్జి గణప అయితే బాగానే జరుపుకున్నా. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కర్నూలు జిల్లా నుంచి. అండ్ హాయ్ చందన హౌ ఆర్ యూ అంటూ శివ గారు పంపించారనమాట గుంటూరు నుంచి, వెల్కమ్ అంటున్నారు, మీకు కూడా వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటున్నారు నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు, ఓకే అండి మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ కాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు. అండ్ వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఎవరు అంటే, బహుకాల దర్శనాలు బాగున్నారా, పండుగ ఎలా జరుపుకున్నారు అంటున్నారు వెల్కమ్ అంటూ రామళ్ళకోట నుంచి బాషా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. నేను బాగానే జరుపుకున్నానండి, సో మధ్యాహ్నం పూట బహుకాల దర్శనం అన్నమాట. సరే అవన్నమాట విషయాలు. మరి ఈరోజు మనందరి ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారి బర్త్డే కదా, మరి ముందుగా ఆవిడకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి. మరి రమ్యకృష్ణ గారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో నటించారు కదా, మన తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆవిడ నటించిన ఒక సినిమా టైటిల్ మటుకు చాలా డిఫరెంట్. ఎందుకు అనంటే నాగార్జున గారి సినిమాతో స్టార్ట్ అవుతుంది, అలాగే గోపీచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ రెండు పదాలే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాగార్జున గారి సినిమా అలాగే గోపీచంద్ గారి సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814. నాగార్జున గారి సినిమా అలాగే గోపీచంద్ సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది? ఆన్సర్ చేస్తూ ఉండండి. మరి వానను గుర్తు చేశాక వానపాట వినకపోతే ఎట్లా చెప్పండి? మరి వానపాట అయితే వచ్చేస్తుంది మీకోసం, అర్రెర్రే సూపర్ సాంగ్ కదా, మరి వినేయండి, స్టే ట్యూన్డ్.

ఎస్, ఆ వారం నుంచి సాంగ్ అయితే వినేశారు, మనం సందడే సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో గోపిచంద్ గారి సినిమా కలిపితే వచ్చే హీరోయిన్ రమ్యకృష్ణ గారి సినిమా ఏది అని అడిగాను. అండ్ క్లూ కింద ఒక క్లూ కూడా ఇచ్చేస్తున్నాను, ఈ సినిమా 1995లో రిలీజ్ అయిన సినిమా. మరి ఆలోచించండి, పాపం చాలా సినిమాలు ఉన్నాయి, మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు, కానీ వీటిల్లో కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఆన్సర్ చేసిన ఒక లిజనర్ కూడా ఉన్నారు. అది ఎవరనేది ఇంకొక వానపాట తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే రచ్చ నుంచి సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్.

అమ్మయ్యా అలా వరుణ్ణి మళ్ళీ మన ఏరియాకి రప్పించేసాం. సో ఇంకెవరికన్నా మిస్ అయ్యాడా వరుణ్? అటెండెన్స్ వేయిత అందరికీ, అందరి ఏరియాస్లో వచ్చేలాగా మనం ట్రై చేద్దాం. అండ్ మంచి వానపాడలతో అలా సందడి స్టార్ట్ అయిపోయింది కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో గోపీచంద్ గారి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది అని అడిగాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. గోలీమార్ సినిమా అనుకుంటున్నారు ఎవరు? కాకాని నుంచి పద్మ గారు కాదండి, అంటే గోపీచంద్ గారి సినిమా ప్లస్ మన నాగార్జున గారి సినిమా, రెండింటిని కలపాలి మీరు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఘరానా బుల్లోడు అనుకుంటున్నారు, కాదు కదా, నరేష్ గారు రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి, హాయ్ చందన, వరుణ్ గారిని కాస్త మా కడప జిల్లాకు కూడా పంపించండి అని అడుగుతున్నారు. చెప్తా ఇప్పుడే వరుణ్ కొంచెం వెళ్ళాయా అని కూడా చెప్తాను. సో హీ విల్ కమ్. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, అల్లరి మొగుడు అంటూ. అంటే ఈ మూవీ అల్లరి అనేది అల్లరి నరేష్ కింద తీసుకోవచ్చు, అది విషయం. బట్ ఈ సెకండ్ ఆన్సర్ అయితే సగం కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఆ సినిమా పేరు శత్రువు అంట. ఓకే, వీరు చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ చేశారు, కానీ ఈ ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇందాక చెప్పాను కదా, నేను క్వశ్చన్ అడిగిన వెంటనే వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేసేసారండి. అది ఎవరో తెలుసా? మన సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి అనమాట. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు, అమ్మ అనే సినిమానా మీరు అంటున్నది ఆన్సర్? బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా నరసింహారావు గారు దేవరగా కొత్తగూడెం నుంచి పంపించారు, హాయ్ చందన వెల్కమ్ అంటూ పంపించారు. అండ్ ఆన్సర్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పల్ రాజు గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి అల్లరి మొగుడు అంటున్నారు, సో కాదు. అండ్ అలాగే మధుప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తిరుపతి జిల్లా నుంచి, శివశక్తి మూవీ. శివ ఓకే, నాగార్జున గారిది, అండ్ శక్తి జూనియర్ NTR అయిపోతుంది, కానీ యాక్చువల్లీ ఆన్సర్ ఇది కాదనమాట. నెక్స్ట్ ఇంకా వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఈరోజు మరీ భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి మాకు అంటున్నారు. ఓకే, బాపట్ల జిల్లా కడప జిల్లా రెండింటికి పంపించాలి వరుణ్ణి, అటెండెన్స్ వేసేసాం. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నంద్యాల నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రామకార్తీక గారు ఫ్యామిలీ అందరూ కూడా అల్లరి మొగుడు అంటూ, సో కాదండి. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా మహబూబ్ నగర్ నుంచి. ఓకే, ఫ్రెండ్ సలహా తీసుకుని ఆన్సర్ చేశారు, బాగుంది. బట్ ఫార్వర్డ్ చేస్తే ఎట్లా చెప్పండి? నేను ఆ ఫ్రెండ్ పేరు రివీల్ చేయనులే, ఆ ఫ్రెండ్కి ఆన్సర్ తెలియాలి, అది విషయం. నెక్స్ట్ ఇంకా

దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, హాయ్ అంటున్నారు. హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ నమస్తే మేడం అంటున్నారు బంగారరాజ్ అట ఆదర్ని నుంచి. మీ పేరే అదా అండి, వెరీ నైస్. అమ్మోరు సినిమా అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, అనురాధ గారు నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను 1995లో రిలీజ్ అయింది సినిమా అని చెప్పేసి. అండ్ అలాగే వానపాట వేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు రామళ్ళకోట నుంచి భాష గారు అండ్ ఫ్యామిలీ అనమాట. ఆన్సర్ ఘరానా బుల్లోడు అంటున్నారు, ఘరానా బుల్లోడు కాదు. అండ్ నరేష్ గారు, రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే దుర్గారావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ రమ్య కృష్ణ గారా, సో ఇలా వచ్చారా. ఓకే, శంకరపల్లి నుంచి పంపించారు స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు మెసేజ్ అంటే, గౌతమ్ సాయి గారు బీసీ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ తో అండ్ శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చందన రైటా రాంగ్ గా చెప్పలేదేంటి, రాంగ్ అని చెప్పా నేను, రాంగ్ అని చెప్పానా మీ ఆన్సర్ని? ఓకే, అయితే రైట్ ఆన్సర్. ఓకే, అప్పలరాజు గారు డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందూజీ, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు వెల్కమ్ చెప్తున్నారు, వెల్కమ్, మీకు కూడా ఫైన్ అండి. అండ్ ఆదోని నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చందన సిస్టర్ అంటూ రాజశేఖర్ గారు పంపించారు, హాయ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేయలేదు, ఘరానా మొగుడు కాదండి, ఎవరెవరెవరెవరు కాకాని నుంచి పద్మ గారు. నెక్స్ట్ ఇంకా నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ రత్న గారు, మోహన్ గారు పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన, వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా వల్లూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా కడపకి కూడా వర్షం పంపండి మేడం గారు అంటున్నారు సంధ్య గారు కడప నుంచి. సో ఆల్రెడీ కడప నోటెడ్ అండి, ఇందాక ఒక లిజనర్ ఆల్రెడీ అడిగేశారు, మేబీ కడపకి కూడా వచ్చేస్తాడు వరుణ్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి నేను రివీల్ చేయబోయే ముందు ఇంకొక మెసేజ్ అయితే ఉంది చూసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఆన్సర్ పంపించేశారు కరెక్ట్గా. మళ్ళీ ఎందుకండి ఆశా గారు, నేను ఆల్రెడీ మీ ఆన్సర్ రివీల్ చేసేసాను కదా. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ, అమ్మోరు అల్లుడా మజాక బాగా ప్రసిద్ధి చెందినవి అంటున్నారు. ఓకే, కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈ రెండు కాదు యాక్చువల్లీ, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అంటే భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో అది విషయం, మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటనేది రివీల్ చేసేస్తున్నాను. సో నాగార్జున గారి సినిమాతో మొదలై గోపిచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది అన్నాను స్టార్టింగ్, బట్ ఆ రెండు సినిమాల్ని కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏంటి అంటే సూపర్ మొగుడు అనమాట. సో మరి ఈ సినిమా 1995లో రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మరి మన కృష్ణ గారు అండ్ రమ్యకృష్ణ గారు, దివ్యవాణి గారు అందరూ కూడా కనిపిస్తారనమాట ఈ సినిమాలో, అది సంగతి. ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చేసారు. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది. మరి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మూవీ చూసేసాం కదా, RRR మూవీ. అండ్ ఈ సినిమాలో NTR అండ్ రామ్ చరణ్, రాజమౌళి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వచ్చింది కదా. మరి ఇంకొక RRR ఉంది, అదేంటి అంటే రాజశేఖర్ గారు, రమ్యకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు. ఈ రెండు కాకుండా ఇంకో RRR కూడా ఉంది, అదేంటి అనేది మీరు కనిపెట్టాలి. అంటే కనిపెట్టడం అంటే అది నేను చెప్తాను, వాళ్ళ ముగ్గురు నటించిన సినిమా ఏంటి అనేది మీరు కనిపెట్టగలగాలి. మరి ఆ RRR ఏంటి అని అంటే ఎన్టీ రామారావు గారు అండ్ రవితేజ గారు అండ్ రాజశేఖర్ గారు. ఈ RRR కాంబోలో ఒక జంతువు పేరుతో సినిమా వచ్చిందనమాట, ఆ సినిమా ఏంటి మరి తెలిస్తే 0866248814కు ఆన్సర్ చేసేయండి. సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర్ గారు, అలాగే రవితేజ గారు, వీళ్ళ ముగ్గురు కాంబో అంటే ఈ RRR కాంబోలో వచ్చిన ఒక సినిమా ఉంది, అది కూడా జంతువు పేరుతో వచ్చిన సినిమా పేరు ఇది. మరి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. మరి ఇప్పుడైతే మంచి సాంగ్ వస్తుంది నేను ఇందాక చెప్పిన RRR కాంబోలో, అండ్ రమ్యకృష్ణ గారి బర్త్డే స్పెషల్గా వింటూ స్టే ట్యూన్.

ఎస్ సాంగ్ అయితే వినేశారు కదా అల్లరిప్రియుడు నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు వీళ్ళ ముగ్గురు అంటే ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్లో ఒకే టైటిల్ ఉందన్నమాట, అది కూడా ఒక జంతువు పేరుతో వచ్చే టైటిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎలా చెప్తాలి, తొలి ప్రేమ ఉంది, తొలి ప్రేమ వరుణ్ తేజ్ది ఉంది, పవన్ కళ్యాణ్ది ఉంది. సో అలా అలా ఆలోచించండి, మీకు ఆన్సర్ అయితే తెలుస్తుంది. మరి ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్లో ఒక జంతువు పేరుతో వచ్చిన సినిమా ఉంది అని చెప్పి అడిగాను. మరి క్లూ కావాలి అని అంటే, ఇది ఒక మంచి క్రూర మృగం అనమాట, అది సంగతి కనుక్కోండి. మరి క్లూ కూడా ఇచ్చేదాను, మరి ఆన్సర్ కనుక్కొని నాకైతే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి 0866248884కి. అండ్ ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరి న్యూస్ తర్వాత మీ ఆన్సర్స్ అన్నీ కూడా చూస్తాను. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట్రంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించాయని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర భద్రత పెంపునకు దోహదపడే ఇన్కాయిస్ కేంద్రం ప్రతిపాదన కార్యరూపం దిశగా సాగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందని వారు తమ వివరాలను సంబంధిత అధికారులకు అందజేసి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలని మంత్రి తెలిపారు. నిర్ధవులు మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉచ్చతర శిక్ష అభియాన్ పీఎం ఉషా పథకంలో భాగంగా సుమారు 3.36 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గుండెపోటుతో ఈరోజు కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల వైసీపీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో శాంకరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న రైజ్ గ్లోబల్ క్యాంపస్ లోగోను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈరోజు ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధ్యక్షతన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టంపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానాన్ని పటిష్ట అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎస్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శించి 25న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 29 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 18న పశ్చిమ రాజస్థాన్ నుండి ప్రారంభం కానుందని, దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్ మరి మన సందడి సందడికి వెల్కమ్ బ్యాక్ చెప్పేద్దాం. రామారావు గారు, రవితేజ గారు అండ్ రాజశేఖర్ గారి కాంబోలు, ఈ ట్రిపుల్ ఆర్ కాంబోలో వచ్చిన మంచి జంతువు పేరుతో వచ్చిన సినిమా ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేస్తాను ఎవరెవరు ఏం పంపించారు అనేది. కర్నూలు నుంచి పంపించారు రామ్ కార్తిక గారు అండ్ ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్ కి, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా సేమ్, అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు. మీరు ఇంకొంచెం ముందుకెళ్ళండి, అంటే ఇది కూడా రెండు అక్షరాలే ఆ జంతువు పేరు కూడా, కాకపోతే ఇంగ్లీష్లో అయితే మారిపోతుంది ఆన్సర్, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా సో నరేష్ గారు, రోజా గారు పంపించారు, బొబ్బిలి పులి అయితే కాదు. నెక్స్ట్ ఇంకా సూపర్ మొగుడు అండి, ఇందాక దానికి ఆన్సర్ చేశారు తిరుమలై గారు పుట్టపక్క నుంచి. అండ్ సింహం నవ్వింది అంటే అప్పలరాజు గారు పడని నుంచి కాదు. అండ్ రఘుబీర్ సింగ్ గారు ఏలూరు నుంచి ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ మలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నాకు ఈ క్వశ్చన్కి వచ్చిన ఫస్ట్ రైట్ ఆన్సర్ మీదే. అండ్ నరసింహారావు గారు పంపించారు రణం సినిమా అనుకుంటున్నారట కొత్తగూడెం నుంచి, కాదండి. అండ్ అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, సూపర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజసింహం అంటూ ఆన్సర్ చేశారు శివ గారు గుంటూరు నుంచి, కాదండి. అండ్ అలాగే ఇదే ఆన్సర్ని ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కాదండి. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఈ నల్లర్ ప్రియుడు బోత్ యాక్టెడ్ బట్ నాట్ ఎన్టీఆర్ అంటున్నారు సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా కాదు, ఒకే టైటిల్. సో ఇందాక తొలి ప్రేమ ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, అలా అనమాట. అలా ఒకే టైటిల్ వచ్చేలా నటించిన సినిమా పేరు, అది విషయం. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చిన క్లూ రెండు అక్షరాలు అన్నారు, బట్ అవి రెండు పదాలు అని ఉంటే మేము చెప్పేసేవాళ్ళం అంటున్నారు. నేను అసలు అక్షరాలు అని కూడా అని లేదా ఆ యొక్క క్లూకి నేను అన్న క్లూ ఏంటి అని అంటే 1995లో రిలీజ్ అయింది అన్నాను, అది కౌస్తుభా గారు. బట్ ఇప్పుడు నేను ఇచ్చిన క్లూ ఏంటి అని అంటే ఇది ఒక క్రూర మృగం పేరు అని చెప్పిచ్చా, అంటే జంతువు పేరుతో వచ్చే సినిమా పేరు అని చెప్పా కదా, అది క్రూర మృగం అని, అంటే ఒక వైల్డ్ యానిమల్ అని కూడా క్లూ ఇచ్చా. అది నేను ఇచ్చిన క్లూ మీకు ఇప్పుడు క్లారిటీగా ఉందా? సో కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి మరి. నెక్స్ట్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రవితేజ గారంట, హీరో రవితేజ ఓకే బట్ ఆన్సర్ అయితే అది కాదు, కేదర్ వీరేష్ గారు రాజల్ నుంచి. అండ్ నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ నుంచి పంపించారు మురారి యశోద గారు ఫ్యామిలీ, తెలుగులో పంపించారు బట్ అది తెలుగులో అయితే హీరో మారిపోతారు కాబట్టి ఇంగ్లీష్లో పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అండ్ అంకయ్య గారు వందరపల్లి నుంచి గరుడ వేగ అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే చంద్ర గారు వరుణ్ పవన్ కలిసి అలా షికార్కి వెళ్ళారు, అండ్ సూర్యకి మాత్రం అటెండెన్స్ పడింది అంట. ఇక్కడ మాకు కూడా అంతే, నేను పొద్దున వచ్చేటప్పుడు నాతో సూర్యనే వచ్చాడు. సో అందుకే వరుణ్ రావాలని వరుణ్ కోసం మంచి సాంగ్ వేశాను అనమాట వేదాంతం జానకి గారు. అండ్ ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ మటుకు కరెక్టే, జాతి ఏదైనా ఆన్సర్ మటుకు అదే కదా, కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను. అండ్ గౌతమ్ సాయి గారు కరువేణ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ అలాగే ఎల్లప్ప యాదవ్ గారు ఇద్దరు రాయచూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు, జవాబు దొరకట్లేదు అంటున్నారు. మీకు క్లూ కావాలి అని అంటే ఇదే టైటిల్లో రవితేజ గారి రెండు సినిమాలు కనబడతాయి. యాక్చువల్లీ నేను అంతకుమించి ఇంకా పెద్ద క్లూ ఇవ్వలేను. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆధోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మజూమ్ బాబా గారు నాగర్ కర్నూలు నుంచి పంపించారు కొల్లాపూర్ అంట, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే నాజిక గారు, వేణు గారు దేశాయపేట నుంచి, మీరు తెలుగులో ఆన్సర్ చేశారు ఇంగ్లీష్లో చేస్తుంటే అదే అదే కరెక్ట్ అయ్యేది. అండ్ రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి క్వశ్చన్ వినలేదట, నేను చెప్తాను అండ్ ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి తెలుగులో ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఆన్సర్ తెలుగులో మళ్ళీ ఇంకొకరు పంపించారు ఎవరు అంటే నంద్యాల నుంచి భీమయ్య గారు. అండ్ అలాగే అప్పలరాజు గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్.

అండ్ అలాగే కర్నూలు నుంచి రామకార్తీక గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ మృగం అనే సినిమా అనుకుంటున్నారట బంగారాజు గారు ఆదోని నుంచి. అదే ఆ మృగం పేరేంటో చెప్పాలి, అది ఆన్సర్ అవుతుంది. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమాంబి గారు అండ్ ఫ్యామిలీ తెలుగులో ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ముండ్రాయి గ్రామం నుంచి మోహన్ గారు, సుభద్ర గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తెలుగులో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఖడ్గమృగం అనుకుంటున్నారా? అయ్యయ్యో ఎవరు అని అంటే పాలెం పాలయం ఆలగడ్డ నుంచి అట. మీ పేరెంతకీ ఏంటండి మీ పేరు? నాకు పేరు కరెక్ట్గా అనిపించలేదు, ఇదేంటి ఊరు పేరు అనుకుంటున్నాం బహుశా. సో మీ ఆన్సర్ అయితే ఖడ్గమృగం కాదు, అదే సంగతి. అండ్ ఈరోజు క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది మేడం అంటున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. పర్లేదు పర్లేదు, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మీకోసం. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి బ్రహ్మయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి స్పందన గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నాసికా గారు కనిపెట్టేశారు కరెక్ట్ ఆన్సర్ని. ఎలా ఉన్నావు తల్లి, లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి అడుగుతున్నారు. ఖడ్గం అనుకుంటున్నారు ఆన్సర్ని, అదైతే కాదు, నేనైతే బాగున్నాను, నా లంచ్ అయిపోయింది, థ్యాంక్ యూ, మీరు బాగున్నారా? అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చందన గారు మీ క్రియేటివిటీకి ఇక్కడ మా ముఖ చిత్రాలు మామూలుగా లేవు అంటున్నారు. ఇంకా ఇంకా ఉన్నాయి, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి తీద్దాం, తవ్వి తీద్దాం మీకోసం. అదే సంగతి అప్పలరాజు గారు అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేనా? అండ్ ఆన్సర్ విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హీరో రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు, ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా పేరు టైగర్ అనమాట. సో రామారావు గారి సినిమా టైగర్, ఎన్టీఆర్ గారి సినిమా ఏ ఇయర్లో రిలీజ్ అయింది అంటే 1979లో రిలీజ్ అయింది. అండ్ రాజశేఖర్ గారి సినిమా అయితే 1991లో రిలీజ్ అయింది. మరి రవితేజ గారి సినిమా ఏమేం అంటారా? బెంగాల్ టైగర్ తీసుకోవచ్చు, లేదా టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కామన్గా వచ్చే ఆన్సర్ టైగర్ అనమాట. సో మొత్తానికి టైగర్ ఈజ్ ద ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇది అచ్చ తెలుగులో మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, సాధారణంగా మనకి ఎక్కడికన్నా మనం ఏదన్నా టైం గ్యాప్ చెప్పాలి రోజుల ప్రకారంగా అని అంటే ఎలా చెప్తాము? నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడతాలే ఈ విషయం అని చెప్పి ఒక కౌంట్ లాగా చెప్పేస్తాం కదా. ఒక పదంతో చెప్పాలి అంటే వారం రోజులు అని చెప్పి చెప్తాం తెలుగులో. కానీ ఇదే వారం రోజులు అనే పదాన్ని మనం ఏడు పదాలతో చెప్పచ్చు, అంటే ఆ ఏడు రోజుల్ని ఏడు పదాలతో చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. వారం రోజులు, ఈ వారం రోజుల్ని అంటే 7 డేస్ని తెలుగులో మనం చెప్పాలి అని అంటే ఒక పదంతో కాకుండా ఏడు పదాలతో చెప్పచ్చు అనమాట. అది ఎలా ఎలా ఎలా ఎలా తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఈలోపు ఇంకొక మంచి పాట మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: అరే సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్న నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్

ఎస్ సాంగ్ అయితే వినేశారు సర్కార్ వారి పాట నుంచి. మరి కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఈ సాంగ్ వేశాను. అయినా సరే మేము కన్ఫ్యూజ్ అవ్వం చందన అంటూ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు, అండ్ కొంతమంది చాలా క్రియేటివ్ గా ఆన్సర్ చేశారే భలేగా. చూద్దాం మరి మీ ఆన్సర్స్ ని నేను కన్సిడర్ చేస్తా కరెక్ట్ అని చెప్పి. కాకపోతే నేను అడిగిన ఆన్సర్ అంటే క్వశ్చన్ కి ఆన్సరే 7 పదాల్లో అని చెప్పి అన్నాను కదా, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ చేశారు. కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు పంపించారు ఆది సోమ మంగళ అంటూ ఇట్లా 7 వారాల పేర్లు పంపించారు. 7 వారాల పేర్లు మనం చెప్పలేం కదా వాళ్ళతో, కాకపోతే అంటే ఒక్కొక్క పేరుని యూజ్ చేస్తూ ఉంటాం, బట్ కన్సిడర్ చేసేస్తాను. కానీ ఈ 7 వారాల పేర్లు మనం కంటిన్యూగా చెప్పలేం కదా, అదనమాట విషయం. సో అప్పలరాజు గారు కూడా సేమ్ ఆన్సర్ చేశారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మరుసటి సప్తాహం అంటూ ఆన్సర్ చేశారు. మరుసటి సప్తాహంలో కలుద్దాం అని అంటారంటారా, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అరపక్షన్ రోజులు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా 7వ రోజు అంట, 7వ రోజా ఒక రోజే అవుతుంది అప్పుడు 7వ రోజు అంటే. ఎవరు ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు పంపించారు ఒడిశా నుంచి, వీక్ డేస్ టైం అంటున్నారు. కాదండి ఆన్సర్ అది కాదు. అండ్ విజయలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా పంపించారు. అండ్ గౌతమ్ సాయి గారు పంపించారు సప్త దినములు లో కలుస్తాము అన్నట్లుగా చెప్తారా, కరివేనా నుంచి పంపించారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, నేను ఒక వారం రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్తారట. సో అలా చెప్తారు, ఓకే. వారం అనే పదాన్ని ఒక పదంలాగా చెప్పేస్తాం, అంటే సింపుల్గా ఒక ముక్కులో చెప్పాలంటే అలా చెప్తాం. కానీ దాన్ని 7 పదాల్లో కూడా చెప్పచ్చు, అది ఎలా అని చెప్పి అడిగాను, ఆన్సర్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆదివారం నుంచి సోమవారం తర్వాత అని చెప్పి అక్కడ ఆగిపోయారు బంగారాజు గారు ఆదోని నుంచి. సో ఆగండి అక్కడే ఆగండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా దుర్గారావు గారు పంపించారనమాట, సో కరెక్ట్ ఆన్సరే ఈరోజు అంటూ ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సరే. సో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఒక వారం కాలం లేదా 7 నాళ్ళు లేదా సప్త దినాలు అంట. ఆన్సర్స్ చాలా బాగున్నాయి, బట్ ఇవన్నీ కూడా ఒక పదంతో వచ్చే ఆన్సర్సే. నేను అంది 7 పదాలు, నేను చెప్తా ఆన్సర్ ఏంటనేది. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గురుస్వామి గారు 1 వీక్ అంటున్నారు, 1 వీక్నే మనం వారం అంటాం కదా, రంపిచర్ల నుంచి మెసేజ్ చేశారు. అండ్ మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి సప్తాహం లేదా 168 గంటలు అంట, మీరు టైం కింద మార్చారా, వెరీ నైస్. బట్ ఇదైతే ఆన్సర్ కాదు, తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, ఇదే సప్తాహం అనే ఆన్సర్ సప్త దినాలు అంటూ. సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ చేశారు, సో కాదండి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ సర్దార్ గారు పంపించారు ఎక్కడి నుంచి, ఇల్లందు నుంచి. నెక్స్ట్ ఇంకా నంద్యాల జిల్లా నుంచి పంపించారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణ గారు సంతోష్ గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దమ్మ ఖరాబ్ అస్సలు ఆన్సర్ తెలుస్తలేదు చందు అంటున్నారు ఎవరు, చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అట, అస్సలు తెలుస్తలేదా, నేను చెప్తా కదా మీ హూనా, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు నాగర్ గారు కర్నూలు నుంచి. అండ్ మసూమ్ బాబా అట నా పేరు అంటూ కూడా ఆన్సర్ చేశారు, సప్తాహం అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు పంతాడి శ్రీనివాస్ గారు మోరుపాలెం నుంచి, మా సరదాల ఆకాశవాణి నిలయానికి సందడి సందడి చందన గారికి అభినందనలు అంటూ రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ అంతా ఒక వారం వ్యవధి అంటున్నారు. అదే వారం గురించి నేను అడుగుతుంది, ఆన్సర్ అయితే అది అవ్వదు. అండ్ మరుసటి సప్తాహం అంటూ ముజఫర్ నగర్ నుంచి రామ్ కార్తిక గారు పంపించారు, సో కాదు. అండ్ బెంగాల్ టైగర్ పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నుంచి, ఇందాక ఎప్పటిదో క్వశ్చన్ అది, బట్ ఇదైతే ఆన్సర్ కాదు అండ్ అనుకుంటున్నా అంటూ ఆది సోమ మంగళ అంటూ వారాల పేర్లు పంపించారు వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మురారి గారు యశోద గారు నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ అలాగే సప్త దినాలు అంటూ ఆశా శ్రీనివాస్ గారు పంపించారు కాదు. అండ్ అప్పలరాజు గారు పడని నుంచి కనుక్కున్నారనమాట, మొత్తానికి ఎవరో చెప్పారు మీకు క్లూ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వచ్చే వారం ఇస్తాను అని చెప్తారట మలమ్మి గారు కర్నూలు నుంచి, కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా 7 వారాలు అంటున్నారు జాన్సన్ విజయవాడ నుంచి, కాదండి. అండ్ డివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి నెక్స్ట్ వీక్ అంటున్నారు, కాదు. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ రమేష్ గారు ఈరోజు మంగళవారం, వచ్చే మంగళవారం లోపు కలుద్దాం అని చెప్పి చెప్తారట. ఇలా చెప్తారా, బాగుంది. కానీ ఈ మధ్యలో మరి 7 రోజుల పరిస్థితి ఏంటి అంటే 7 పదాలు రావాలి కదా రమేష్ గారు. ఎనీవే బాగా ఆలోచించారు. అండ్ ఒక వారం గడువు అంటారట అనంతపూర్ నుంచి గౌస్ గారు, సో కాదు. అండ్ అలాగే 7 డేస్ అంటున్నారు ఎవరు అంటే కాకాని.

నుంచి పద్మకర్. సో కాదు, అండ్ అలాగే నెల్లూరు నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మీరు క్లూ ఇచ్చిన వాళ్ళ పేరు, అదేంటి పేరు, వాళ్ళ ఆన్సర్ని స్క్రీన్ షాట్ తీసి మరీ నాకు పంపిస్తున్నారు. చక్కగా టైప్ చేయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా వారం దినములలో అంటున్నారు వేదాంతం జానకి గారు, అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆధోని నుంచి 7 వారాల తర్వాత వస్తాలే అంటారు, 7 రోజుల తర్వాత అని చెప్పి అంటారట. కాదు, అండ్ అంకయ్య గారు బందరపల్లి నుంచి సేమ్ డే అంటున్నారు, అస్సలు కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ సోలాపూర్ నుంచి ప్రేమ్ సాయి గారు, వరుణ్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రోజుకి ఒక పదం అంటూ పంపించారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అదే ఆ పదవి ఏంటి అదే మీరు కనుక్కోవాలి. మరి ఇంతకీ వారం రోజుల్ని మనం 7 పదాల రూపంలో చెప్పచ్చు అని చెప్పా కదా, ఎలాగో చెప్పనా? ఫస్ట్ వారం రోజుల్ని మనం సెంట్రల్ అండ్ అటు 3 ఇటు 3 కింద డివైడ్ చేసుకుందాం. వారం రోజుల్లో ఈ రోజు ఒకటి ఉంటుంది కదా, ఈ రోజుకి ముందు 3 రోజులు, ఈ రోజుకి తర్వాత 3 రోజులు అని అనుకుందాం. మరి ఈ రోజుకి ముందు రోజు నిన్న, నిన్నటికి ముందు మొన్న, మొన్నటికి ముందు అటు మొన్న, మరి ఈ రోజుకి తర్వాత వచ్చేది రేపు, రేపు తర్వాత ఎల్లుండి, ఎల్లుండి తర్వాత అవతల ఎల్లుండి, మరి అది విషయం. ఇలా ఈ రోజుతో కలిపి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం కలిపితే వారమే కదా, అది సంగతి. అలసిపోయారు, అందుకే మీకోసం ఇంకొక ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరింతకీ క్వశ్చన్ ఏంటి అంటే, సింపుల్గా నేను ఒక మంచి రుచికరమైన పాట వినిపించబోతున్నా, కానీ ఈ పాటలో మన హెల్త్ని పాడు చేసే కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఒక మంచి రుచికరమైన పాట వస్తుంది, ఈ పాటలో మీకు వినిపించిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో. సాధారణంగా మంచి హెల్దీ ఐటమ్స్ చెప్పండి అంటే కష్టమే సుమి, కాకపోతే ఫాస్ట్ ఫుడ్ అనగానే అందరికీ ఈజీగా టక్ అని తడతాయి కదా. సో వినండి, నాకు ఆన్సర్ చేయండి, మరి పాట వినేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆహా, మధ్యాహ్నం తిన్న ఐటమ్స్ అన్ని గుర్తొచ్చాయా నాకు కూడా. సో అప్పదాసు బుచ్చి లక్ష్మి, వాటే కాంబో అసలు. మిగిలిన మళ్ళీ రాగలదా ఇలాంటి ఒక సినిమా? సో మంచి పాట అయితే వినేసాం, మంచి క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పాటలో మీరు విన్న కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఈ పాటలో మంచి రుచికరమైన ఐటమ్స్ చాలా ఉన్నాయి, మన అందరం ఇష్టపడి చక్కగా వడ్డించుకుని మరీ తింటాం పండగల్లో, కానీ ఇందులో కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను, అవి ఏంటో కనుక్కోండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దామా. అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు కాకాని నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన అంటూ ఆన్సర్ కరెక్ట్ గా చేశారు దొడ్డదేవరపాడు నుంచి సుజాత గారు, శ్రీనివాస్ గారు అనమాట. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాసిక గారు వేణు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఆచార్య గారు, చిరంజీవి గారు, రామలింగ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, కౌస్తభ గారు పంపించారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రమేష్ బాబు గారు, పద్మకుమారి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పనసకాయ రాదండి, పనసకాయ చక్కగా మనం తినచ్చు, అండ్ ఆవకాయ కూడా ఊరగాయ కాబట్టి మనకి హెల్దీయే తినచ్చు. ఇంకా మిగిలినవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు ఇమేజెస్లో పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మాధురి గారు ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉండాలి, మబ్బు దిగాలి, దట్ ఈస్ చందన అంటున్నారు. ఓకే, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో మొత్తానికి చందన అనిపించుకున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజేష్ గారు అంబిక గారు ఫ్యామిలీ సోలాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే చాలా టేస్టీ ఐటమ్స్ పంపించారు ఆశా గారు, బట్ ఈ రెండు నేను కన్సిడర్ చేయలేకపోతున్నాను ఫాస్ట్ ఫుడ్ అని, కానీ ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు, అండ్ మసూమ్ బాబా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే కనపర్తి అశోక్ గారు మంగళగిరి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ చందన గారు అంటూ నంద్యాల నుంచి కిషోర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు అనంతపూర్ నుంచి గౌస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ప్రొద్దుటూరు నుంచి సుధాకర్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే బెంగళూరు నుంచి కాదు బంగారాజు గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నిజామాబాద్ నుంచి ఎవరు మురహరి గారు యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే మాలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నెల్లూరు నుంచి రాజశేఖర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అర్థం కాలేదట ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహభాను గారు. సో ఇంకా 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్ రివీల్ చేస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. నెల్లూరు నుంచి చిరంజీవి గారు, మహేష్ గారు అండ్ రమేష్ గారు అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సురేష్ గారు నిర్మల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మన బాలు గారు పాడి నటించిన పాట ఆవకాయమనందరిది,

మరి ఈ పాటలో మనకి ఎందుకు పిజ్జా అంటూ ఒక లైన్ అయితే వచ్చింది కదా. మరి పిజ్జాలు, బర్గర్లు, పాస్తా ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడే, అండ్ ఇవి తినడం వల్ల మనకి కొంచెం హెల్త్ అనేది పాడైపోతుంది అనే చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా డైజెషన్ అనేది దెబ్బతింటుంది. అండ్ వీటితో పాటు ఇంకా ఉన్నాయి, అవి కూడా మన ఇండియన్ ఐటమ్సే, మిర్చి బజ్జీ, ఆవడ, అండ్ పెసరట్టు తీసుకోవచ్చు. కాకపోతే పెసరట్టు ఒకటి తింటే హెల్దీ, అతిగా తింటే కొంచెం కష్టమే అనుకోండి. మరి ఇవి అన్నమాట ఉన్న ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటి అంటే, చెట్టు లోపల దాగి ఉన్న మూడు అక్షరాల చిట్టి పదాన్ని నేను, పదం అంటే వర్డ్, ఓకే, చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లవాడి చేతిలో వస్తువుగా మారుతాను, మరి నేనెవరిని? తెలిస్తే ఆన్సర్ చేయండి. చెట్టు లోపల దాగి ఉన్న మూడు అక్షరాల చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లాడి చేతిలో వస్తువుగా మారిపోతాను, మరి ఎవరిని? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248884కి.

ప్రభాస్ నటించిన అడవి రాముడు నుంచి సాంగ్ అయితే వినేశారు. సందడి సందడిలో మనమున్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, చెట్టు లోపల దాగి ఉన్న మూడు అక్షరాల చిట్టి పదాన్ని నేను నన్ను తిరిగేస్తే పిల్లాడి చేతిలో ఒక ఆట వస్తువుగా, లేదా వస్తువుగా అనుకోండి, ఆట వస్తువు అయితే కాదులే, వస్తువుగా మారుతాను. మరి నేను ఎవరిని అని చెప్పి ఆ వస్తువు అయితే అడుగుతుంది. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి మన లిజనర్స్ పంపించినవి, చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ నేను వినలేదు మేడం, చెబుతారా అంటూ అడుగుతున్నారు ఎవరు, సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి. సమ్ వాట్ ఇంట్రెస్టింగ్ అంటూ పంపించారు. ఇందాకటి దానిక మీరు అడిగింది ఏ క్వశ్చన్కి వినలేదు, మీరు కొంచెం అది నాకు క్లారిటీ ఇస్తే నేను చెప్తాను. సో ఇందాకటిది అయితే కనుక పిజ్జా, బర్గర్, పాస్తా, మిర్చి బజ్జీ, అవడ, పెసరట్టు ఇన్ని ఉన్నాయన్నమాట, అది సంగతి. సో ఇదే ఆన్సర్ పిజ్జా బర్గర్ అంటూ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఇందాక దానికి ఆన్సర్ చేశారు. మరి ఈ క్వశ్చన్కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారో చూసేద్దాం. అప్పలరాజ్ గారు పెడన్ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సూపర్ సాంగ్స్ థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు, రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే అలా నెక్స్ట్ ఎవరు చేశారు, మురహరి గారు యశోద గారు కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. అండ్ కలుగు గిలక అనుకుంటున్నారు మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, కాదండి. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెరీ నైస్. అండ్ డిఫికల్ట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అంటున్నారు మురళి గారు చిత్తూరు నుంచి. పర్లేదు లేండి, నేను చెప్తాను మైహునా. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ మురళి అనుకుంటున్నారట నెల్లూరు నుంచి చిరంజీవి గారు. ఇది చాలా బాగుంది ఆన్సర్, నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే చెట్టు లోపల నుంచి మనకి మురళి రాదు డైరెక్ట్గా, ఆలోచించండి. ఇది ఆన్సర్ అవ్వచ్చు సగం వరకే, సగం దూరం వెళ్ళాక అక్కడ ఆగిపోతుంది ఆన్సర్ కింద. నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఎలాగో అనేది కూడా పంపించేశారు. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అది నేను పూర్తిగా ఎలా చెప్పాను దాన్ని చక్కగా వివరించారు. అండ్ నెక్స్ట్ మేడం మీ వాయిస్ బాగుంది, ఒక వాన పాట పాడండి, ఈరోజు పాటలు సూపర్, ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ రామలకోట నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ ట్రై చేస్తా అండి, అంటే మనకి టైం తక్కువ ఉంది కదా చందడే చందడే అయిపోవడానికి, బట్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్గా కొమ్మ బొమ్మ అంట, యాక్చువల్లీ రెండు అక్షరాలే తీసుకున్నారు, నా క్వశ్చన్లోనే మూడు అక్షరాలు ఉన్నాయి. ఎనీవే మంచిగా ట్రై చేశారు మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇంకా భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు అండ్ ఫ్యామిలీ మరూరు నుంచి పంపించారు. పెన్సిల్ కానీ గిలక కానీ అట, రెండు కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా యతిరాజం రమేష్ గారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. కలం అనుకుంటున్నారు, కలం కూడా ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. కొద్దిసేపు బాగా ఆలోచింపజేశారు అంటున్నారు. అవునా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా చందన నా ఆన్సర్ అంటూ టాప్ లేదా టాయ్ అంటున్నారు.

స్కూల్లోంచి టాప్ ఎలా వచ్చింది? టాయ్ అయితే చెట్లోంచి వస్తుంది, బట్ టాయ్ పిల్లల చేతిలో ఉంటుంది కానీ చెట్టు నుంచి కెతి కాదు. అది విషయం ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా బొంగరం అనుకుంటున్నారు కర్నూలు నుంచి మజుం బాబా గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా చెట్టు నుంచి కాండం వస్తుందా? ఓకే, బంగారాజు గారు ఆదోని నుంచి. ఆ తర్వాత దాన్ని తిరగేస్తే రావాలి కదా ఆన్సర్, అది కూడా కావాలి మనకి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నాసికా గారు వేణుగారు దేశేపేట నుంచి. దస్తగిరి గారు సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సర్దార్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధీర్ గారు ఆత్మకూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు ఆన్సర్ కోసం వెయిటింగ్ అట, చెప్తారండి. అండ్ హాయ్ చందన, ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళి గారు. సో చెప్పా కదా, ఐ విల్ ట్రై అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ స్లేట్ పెన్సిల్ అట, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. చెట్లో నుంచి డైరెక్ట్ స్లేట్ పెన్సిల్స్ రెండు రావు కదా, ఆలోచించండి ఆశా. నెక్స్ట్ ఇంకా చందూజీ మా బుర్రకు పదును పెడితే నేను తెలుసుకున్నది ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించారు. ఎవరు? సుజాత శ్రీనివాస్ గారు దొడ్డతేవరపాడు నుంచి. అర్థమైందా? ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోదా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చందన గారు ఈరోజు సందడి సందడి అదిరింది, మీ స్టైల్లో సినిమా పేర్లు అటు తిప్పి ఇటు తిప్పి మ్యాజిక్ షో చేశారు, షో సూపర్ హిట్ అంటున్నారు. థ్యాంక్ యూ అప్పలరాజ్ గారు. నెక్స్ట్ ఇంకా మలాంపి గారు కర్నూలు నుంచి పంపించారు, కవ్వం అంట. కవ్వం అవ్వదు, కవ్వ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా గద్వాల నుంచి పంపించారు పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జీర్ణ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వైష్ణవి గారు కోనసీమ నుంచి, అక్క మీ వాయిస్ చాలా బాగుంది అంటుంది, థ్యాంక్ యూ వైష్ణవి. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ బాగుంది అంటున్నారు రాజశేఖర్ గారు ఆదోని నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కర్రామిళ్ళ అంట, కర్రామిళ్ళ ఓకే, బట్ ఆ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ దే ఆర్ కమ్ వేర్ ఆర్ కమ్ ఇదే అది అనమాట క్వశ్చన్కి ఆన్సర్. నేను ఇంకా క్లూ పెద్దగా ఇచ్చేస్తున్నట్టున్నా అందరికీ. బట్ అరుణ గారు, మోహన్ గారు నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ దేవసేన గారు తిరుపతి నుంచి, ఇప్పుడు తోచిందంట. వెరీ నైస్, వెరీ నైస్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే, మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నాను. చెట్టు లోపల నుంచి వచ్చే ఆ మూడు అక్షరాల చిట్టి పదం ఏంటి అంటే కలప. మరి చెట్టు నుండే కదా మనం కలపని తీసుకుంటాం, మరి ఆ కలపని తిరగేస్తే పలకగా మారుతుంది, మరి పలకే కదా పిల్లాడి చేతిలో ఉండేది, అదనమాట ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక తెలుగు సామెత చెప్తాను, అంటే ఈ సామెతని డైరెక్ట్గా చెప్పను, పదం యూస్ చేసి చెప్తా. ఆ పదంలో ఏముందో మీరు కనిపెట్టి నాకు ఆన్సర్ చేయాలి. పదంకో బుద్ధి పదంకో రుచి, పదంకో బుద్ధి పదంకో రుచి. ఇక్కడ ఉన్న చిన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఈ పదం అనే ప్లేస్లో వచ్చే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలో ఉండేవే. మరి కనుక్కోండి, 0866248814 ఈ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. పదంకో బుద్ధి పదంకో రుచి, మరి ఈ పదంలో ఉండే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలోనే ఉండేవి. అంటే మన శరీరం అంటే మనదే కాదు, ఈవెన్ జంతువులకి పక్షులకి కూడా ఉంటాయి అన్నమాట, ఆ శరీరంలో ఉండే భాగాలే అనుకోండి. మరి ఆ రెండు పదాలు ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఇప్పుడు ఒక చిన్న సాంగ్ వినేద్దామా?

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

ఇంటెలిజెంట్ సాంగ్ వినేశారు, మరి పదంకో బుద్ధి పదంకో రుచి, మరి ఈ రెండు పదాలు మన శరీరంలోనివే అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అబ్బో కరెక్ట్ గా చాలా మంది పంపించేసారే. చూసేద్దాం, ఇంక ఇదే ఫైనల్ క్వశ్చన్ కదా. మరి ఆన్సర్స్ టక్టక్క చూసి మీ ఆన్సర్స్ ని ఫైనల్ చేసేస్తున్నాను. మరి చూద్దాం ఎవరు పంపించారు. నెల్లూరు నుంచి రామకృష్ణ గారు ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి మనిషి అయితే కాదు తర్వాత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మూసాపేట నుంచి నరేష్ గారు, రోజా గారు ఒక ఆన్సర్ అయితే పంపించారు కరెక్టే. నెక్స్ట్ ఇంకా పెదవులు అనుకుంటున్నారు ఎవరు, గౌస్ గారు అనంతపూర్ నుంచి కాదండి. అండ్ రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రమేష్ బాబు గారు పంపించారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ అలాగే చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాకు ఇష్టమైన పాట ప్రసారం

చేశారు, థ్యాంక్ యూ అంటూ శాంతి నగర్ నుంచి ఓకే ఒకటి పంపించారు. ఓకే నెక్స్ట్ ఇంకా అయ్యో ఇంత ఈజీనా అంటూ ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు చందన. షో సూపర్ అండి అంటూ ఈ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదాంతం జానకి గారు. నెక్స్ట్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు పెద్దకాక నుంచి చంద్రశేఖర్ గారు. అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు మనిషి కాదండి, కరెక్ట్ ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఇంకా మరూరు నుంచి లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు ఒకటే. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కొక్క మనసుతో ఒక్కొక్కలా ఉంటుంది, అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఒకరు ఆలోచనలు ఒకలా ఉంటాయి అంటున్నారు. ఓకే కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక సామెత అనమాట, ఆ సామెతని ఆ సామెతలో పదం అనే పదాన్ని నేను ఉపయోగించా, ఆ పదం ఏంటో మీరు కనుక్కోవాలి. అయ్యో సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, చందోజీ ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు. సో ఇప్పుడైతే అదే అంటారు మరి అంటున్నారు. సో టైలర్ సుజాత గారు దొడదేవరపాడు నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ ఆన్సర్ చెప్పేసేయండి, సే హాయ్ టు గౌజ్ అంటూ అనంతపూర్ నుంచి కదిరి పంపించారనమాట. ఓకే నేను ఆన్సర్ చెప్తాను, బట్ మీరు ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి తప్పదు, ఎందుకంటే మిగిలిన లిజనర్స్ కూడా వెయిటింగ్ కదా వాళ్ళ ఆన్సర్స్ కోసం. అండ్ దేవి గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఈరోజు ప్రశ్నలు సూపర్ అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ సో అనంతపూర్ నుంచి పంపించారు రమేష్ గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను రివీల్ చేస్తాను ఎప్పుడు అని అంటే న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాగంగా రాష్ట ప్రజలకు అందుతున్న పౌరసేవలు, పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. 2000 దాటిన మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ లావాదేవీలు పరిమాణంలో 5% ఉన్న మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో 65% వాటా కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఒక బలమైన మంచి నాయకుణ్ణి కోల్పోయిందని కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజధాని అమరావతి జేఏసీ సభ్యులు ధనేకుల రామారావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పారాయణ స్కీము ద్వారా నిర్వహించిన పరీక్షల్లో రాష్ట వ్యాప్తంగా 741 మంది వేద పండితులను ఎంపిక చేయగా నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన 10 పండితులకు రాష్ట మంత్రి కన్నుల దుర్గేష్ ఈరోజు నియామక పత్రాలను అందజేశారు. దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలో బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ అధికారులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతిపాదిత దగదత్తి ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టు, బోగోలు లాజిస్టిక్స్ రైల్వే స్టేషన్ దగదత్తి మండలంలోని 3 ఏపీఐఏసీ పారిశ్రామిక వాడలు అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో దగదత్తిని శాటిలైట్ సిటీగా అభివృద్ది చేసి దగదత్తి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు డాక్టర్ మహేంద్ర యాదవ్ కోరారు. చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత్ వెస్టిండీస్తో స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడైంది. ఈ నెల చివరి వారం నుంచి అక్టోబర్ మధ్య వరకు 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి వన్డే సెప్టెంబర్ 27, మొదటి టీ20 అక్టోబర్ 6.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
0: 101.3.

ఎస్, 4:04:56 అయిపోయింది. వివిధ ప్రోగ్రామ్కి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. మరి వివిధ ప్రోగ్రామ్ని మనం అలా కొనసాగించడానికన్నా ముందు ఇందాక చాలామంది ఆన్సర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఆ ఆన్సర్స్ అయితే చూసిస్తాను. ఇప్పుడైతే ఇంకెవ్వరూ ఆన్సర్స్ చేయదు, ఎందుకంటే అప్ టు 4 వరకే కాబట్టి మన సందడి సందడి. సో చాలామంది ఆన్సర్స్ మిస్ అయిపోయారు కాబట్టి మీ నేమ్స్ అయితే నేను మీకు చదివి వినిపించేస్తాను. సో ఎవరెవరు ఏ ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ జన్మ కాదండి. సో ఇంకొకటి అయితే కరెక్ట్ ఆన్సర్ దొడ్డదేవరపాడు నుంచి జమలయ్య గారు మెసేజ్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ మనిషి అంటూ పంపించారు, జీవి అంటూ పంపించారు, రెండు కూడా కాదండి, బెంగళూరు నుంచి. అండ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది మీ వలన.

0: ఢిల్లీ మీ వాయిస్ అంటున్నారు. థ్యాంక్ యూ. ఎవరు? బంగారాజ్ గారు ఆదోని నుంచి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను, అంటే పదం వేరే కానీ అదే ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్బల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే ఎవరు పంపించారు, మలంబి గారు కర్నూలు నుంచి, మనిషి మనసు అంటున్నారు, రెండు కూడా కాదండి. అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు, అండ్ మజూం బాబా గారు, ఇద్దరు కూడా పశువు ఆన్సర్ అట కాదండి. అండ్ అలాగే కాన్నూర్ నుంచి తాతారావు గారు, చందనకి వందన, ఇప్పుడే రేడియో ఆన్ చేశాను, ప్రోగ్రామ్ అయిపోతుంది కదా అంటున్నారు. అయిపోయింది కూడా యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా హే హాయ్ నైస్ టు హియర్ యూ అగైన్ చందన అంటూ అర్జున్ గారు పంపించారు. సో గారు అనే తోకొద్దంట. ఓకే అర్జున్. సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు, నాసికా వేణు దేశాయపేట నుంచి పంపించారు. నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ మొత్తానికి చందన అనిపించుకున్నారు, ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. దుబాయ్ బాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట. బుద్ధి మనసు ఏకాగ్రత అయితే ఆన్సర్స్ కాదు, ఒకటి కరెక్టే, ఈ మూడిట్లో ఒకటి ఉంది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మనసు ఒక బుద్ధి అంటూ పంపించారు, నాలుక ఒక బుద్ధి అంటున్నారు. యాక్చువల్లీ ఆ సామెత మారిపోయింది, బట్ ఈ మొత్తంలో ఒక పదం కరెక్ట్ కింద ఆన్సర్ కింద ఉంది కాబట్టి కన్సిడర్ చేస్తున్నాను. సో కింద ఆన్సర్ ఉంది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భూలక్ష్మి గారు, భూమేశ్వరరావు గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు 4 లోపు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, పదంకో బుద్ధి పదంకో రుచి అన్నాను కదా, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అనమాట. సో మీరంతా చక్కగా సందడి సందడి ఎంజాయ్ చేశారు కదా. మరి ఈరోజు మన వివిధాలో ఒక మంచి రచయిత తన రచనలో వచ్చిన పాటలైతే మనం వినబోతున్నాం. మరింతకీ ఎవరు ఆ రచయిత, ఆ రచయిత పేరు, ఆ పాటలు ఏంటో నేను చెప్పబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మంచి సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి, వింటూ స్టే ట్యూన్. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: ఎస్, మన వివిధ ప్రోగ్రామ్ లో ఈరోజు ఆ రచయిత ఎవరునంటే కులశేఖర్ గారు అనమాట. మరి కులశేఖర్ గారు ఎన్నో రకాల మంచి పాటలను రచించి మనకి అందించారు, మరి వాటి అన్నిటిలోంచి మంచి సాంగ్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి, వింటూ ఆనందించండి మన వివిధాలో, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. సో వింటూ స్టే ట్యూన్. మరి ఇప్పుడు ముందుగా మీకోసం ఒక మంచి సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఆనందించండి.

भाइयों और बहनों, सत श्री अकाल। कम एंड जॉइन अस आज की शाम।

అయితే వింటున్నారు కదా, సంతోషం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మీకోసం అమ్మాయి బాగుంది సినిమా నుంచి చిత్ర గారి వాయిస్ లో పాట వచ్చేస్తుంది, అండ్ ఆ తర్వాత హ్యాపీ మూవీ నుంచి కూడా ఒక పాట వస్తుంది. వింటూ స్టే ట్యూన్.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్ సిగ్గు

ఎస్పీ చరణ్ గారి వాయిస్ లో హ్యాపీ సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం వివిధాలో ఉన్నాం, మరి నెక్స్ట్ మీకోసం బొమ్మరిల్లు అండ్ 10th క్లాస్ మూవీస్ నుంచి మంచి పాటలు అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్, మరి ఈ రెండు పాటలు కూడా మన కులశేఖర్ గారు రచించిన పాటలే. మరి వింటూ ఆనందించండి వివిధాలో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: టెన్త్ క్లాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం వివిధాలో ఉన్నాం. మరి నెక్స్ట్ మీకోసం దిల్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది. మరి ఆ తర్వాత జై మూవీ నుంచి కూడా ఒక మంచి సాంగ్ వస్తుంది. వింటూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సో ఇది ఈనాటి వివిధ ప్రోగ్రామ్ అండ్ నా ప్రోగ్రామ్స్ కూడా. మరి ఇలా నేనైతే టాటా బై బై చెప్పేస్తున్నాను, త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా అయితే రెడీగా ఉంది, అండ్ అర్జిత్ చేతన్ కూడా రెడీగా ఉన్నాడు. సో వింటూ స్టే ట్యూన్. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రగీతాలు వింటారు. వినబోతున్న మొదటి సినిమా పాట కొండపల్లి రాజా చిత్రం నుండి మనో చిత్ర గానం చేసిన వేటూరి సుందర్రామూర్తి గీతం. సంగీతం అందించారు ఎంఎం కీరవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: చంద్రబోస్ గీత సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా హరిహరన్ సుజాత పాడిన పాట వింటారు. చిత్రం యమజాతకుడు.

వినోదం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఎస్వి కృష్ణారెడ్డి. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

రాజశ్రీ గీత సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత గానం చేసిన పాట వింటారు. చిత్రం రోజా.

వేటూరి సుందరరామూర్తి గీత రచనకు కోటి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. చిత్రం రిక్షా ఓడు.

భువన చంద్ర గీత సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, హరిహరన్ సుజాత గానం చేసిన పాట వింటారు. చిత్రం రక్షకుడు.

పోతుల రవికిరణ్ గీత రచనకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించగా ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం రాజాబాబు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ప్రేమలో పావని కళ్యాణ్ ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ గానం చేసిన వరికుప్పాల యాదగిరి గీతం వింటారు. సంగీతం అందించారు ఘంటాడి కృష్ణ.

ప్రేమసాగరం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన రాజశ్రీ గీతం వింటారు. సంగీతం అందించారు టి. రాజేందర్.

మీరు వింటున్నారు 101.5 MHz పై మార్గాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న చిత్రగీతాలు కార్యక్రమం. వినబోతున్న తదుపరి చిత్రగీతం ప్రేమలేఖ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట వింటారు. గీత రచన భువనచంద్ర, సంగీతం అందించారు దేవా.

చంద్రబోస్ గీత సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, మనో, స్వర్ణలత ఇంకా సంగీత ఆలపించిన పాట వింటారు. చిత్రం పరదేశి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలను 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి కార్యక్రమంలో వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. నిబంధనలకు వ్యతిరేకంగా పలు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వేదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ భవిష్యత్ పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. 2024లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే రాష్ట్రానికి అదనంగా 2,25,000, తెలంగాణకు 1,25,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడిస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్

0: అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకొని ఎలకేట్ చేశారు. ఆ విధంగా ఎలకేట్ చేసినప్పుడు ఒరిజినల్గా ఆంధ్రాకి 74,000, అదేవిధంగా తెలంగాణకి 74,000 అప్రాక్సిమేట్గా హౌసెస్ ఎలకేట్ అయినాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 500,000 హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది.
1: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మృతి చెందారు. విశాఖపట్నంలో ఈరోజు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలిచివేస్తుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పీఎం ఉషా పథకం కింద 3,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కళాశాలలో మొత్తం 5,00,000 రూపాయలతో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 100కు పైగా కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఉషా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించనుంది. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మానవహారంలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించనున్నారు. టీటీడీ పండితులు నిన్న రాత్రి అంకురార్పణ నిర్వహించగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలకు బయలుదేరారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం గాయత్రి నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8:40 విఐపీ క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9:15 గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే 9:35 ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి వాహన సేవ విశేషాలను ప్రత్యక్షంగా వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుండి 23వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇళ్ల వద్ద నుంచే ఆకాశవాణి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, పండితుల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విని తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల క్షేత్రం కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని రాంబగీచట్టు అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమాన్ని మీడియా భక్తుల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి భక్తుడికి బ్రహ్మోత్సవ వైభవం తెలిసేలా ప్రసారాలు చేయాలన్నారు. ఈ మీడియా సెంటర్ ద్వారా మీడియా ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా

0: పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వారు వెల్లడిస్తూ,
1: పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలను నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలిది నైరుతి వైపు అంగి ఉన్నది. నిన్నటి దక్షిణాంతర కర్ణాటక, నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
0: దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఐటీ డీన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటీలో ఈరోజు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: हरित उत्पादक उत्तरदायित्व नियमाः तथा मिशन लाइफ सदृशाः उपक्रमाः चक्रीयार्थव्यवस्थायाः सुदृढ़ीकरणाय महत्वपूर्णाः प्रयत्नाः सन्ति इति। ब्रिक्स नव दिल्ली घोषणा भारत यूरोपीय संघ संयुक्त रूपरेखा मिशन लाइफ सदृशानां बहुविध वैश्विक सहयोगोपक्रमाणां उल्लेखं कुर्वता मंत्रिणा उक्तं यत् पुनः प्रयोग व्यवस्थायाः प्रारंभः गृहेभ्यः एव भवितव्यः। गुजरातस्य मुख्यमंत्री भूपेन्द्र पटेलः अस्य मंचस्य उद्घाटनं कृतवान्। भारते प्रथमवारं अस्य मंचस्य आयोजनं भवति। भारतस्य लोकसेवा प्रसारकं दूरदर्शनम् अद्य स्वस्य 67वां स्थापना दिवसम् आचरति। लोकसेवा प्रसारकेण 950-1900 वर्षे ऑल इंडिया रेडियो इत्यस्य अंतर्गतं प्रायोगिक दूरदर्शन सेवा रूपेण स्वस्य यात्रा समारब्धा। विगतेषु दशकेषु इदं सूचना प्रसारणस्य सांस्कृतिक संरक्षणस्य राष्ट्रैक्यस्य च महत्वपूर्णं माध्यम रूपेण विकसितमस्ति। उपग्रह माध्यमेन तथा डीटीएच इति सेवाभिः च इदं देशस्य प्रायः 100% जनसमूहं उपगच्छति। अमेरिकायाः न्यायालयेन वैदेशिक छात्राणां वार्ताहराणां च कृते ट्रम्प प्रशासनेन निर्धारितेषु नूतन पारगमनानुमतिपत्र नियमेषु प्रतिबन्धः स्थापितः। भारतस्य महान् अभियन्त्रिषु अन्यतमस्य भारतरत्नस्य मोक्षगुण्डं विश्वेश्वरय्यावर्यस्य जन्मदिवसस्योपलक्ष्ये अद्य राष्ट्रिय अभियन्तृदिवसः आचर्यते। विश्वेश्वरय्यावर्यस्य योगदानस्य स्मरणार्थं राष्ट्रस्य विकासे अभियन्तॄणां भूमिकायाः सम्मानार्थं च प्रतिवर्षं सितम्बर मासस्य 15 अयं दिवसः आचर्यते। पुरुष क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले 7:30 दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे द्वितीयायां 20-20 अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భజన మండలి అద్దంకి వారిచే చెక్క భజన కీర్తనలు వినిపించబడతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు ఈ అంశం గురించి కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అంశం గురించి వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజున పెద్ద శేష వాహనోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ కాలక్షేపం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీరామ గానామృతం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కర్మ సిద్ధాంతం, ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ సుశర్మ. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో లేయర్ కోళ్ల యాజమాన్యం గురించి కొణిజేడు పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మేమడిగే 10 ప్రశ్నలకు శ్రోతల ఫోన్ ద్వారా తమ సమాధానాలను తెలియజేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీకు తెలుసా ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కె శ్రీను. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వ రోజున చిన్నశేష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం జానపద సంగీతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భజన మండలి అద్దంకి వారిచే చెక్క భజన కీర్తనలు వింటారు.

ఆ జడన ఉన్న జడగంతలు చూడో, ఆ జడన ఉన్న జడ

తకది కుదదగిన నాయందం తోడు బావయ్యో సిరి సిరి సిరా చిద్దిపేట లైక.

అమ్మ అదృష్టంగా చూస్తున్నారా? ఈ పాడు లోకములో అమ్మ అధీనంగా చూస్తున్నారా? ఈ పాడు ఆడదాన్ని అంటున్నారా? నన్ను పాడుదాన్ని తిడుతున్నారా? అచ్చంగా పుట్టిన కృష్ణుండేమో దేవుడని అంటున్నారా? నన్నేమో పాడుదాన్ని తిడుతున్నారా?

చదువెందుకంటన్నారా, నీకు సందెందుకంటన్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదువెందు

నన్ను కవజిస్తున్నారా, మీరు కాజేస్తున్నారా? ఆడపిల్లలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, ఇకేమో జగత్.

పద కమ్మా, అమ్మా పద పడ కమ్మా, నీవు దిగులు చెంద కమ్మా. నీవు దిగులు చెంద కమ్మా.

0: ఒట్టు చూడు బోటందము చూడు.
1: మీరింతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భజన మండలి అద్దంకి వారిచే చక్క భజన కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు ఈ అంశం గురించి కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే యశ్వంత్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నదీ పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: टीडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్థ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి

అయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత

0: పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావితరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో MTL గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్ధరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు, యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలీ, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి.

0: కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ. నమస్కారం, కిసాన్ మనీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుగా రైతుకు ప్రశ్న, అనంతరం ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం, తదనంతరం సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, చివరగా రైతు ప్రశ్నకు జవాబు. మరి ముందుగా రైతుకు ప్రశ్న.
1: రైతు సోదరులకు ఈనాటి ప్రశ్న.
0: పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఏవి? ప్రశ్న మరోసారి, పాడి పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఏవి? ఇప్పుడు వినండి ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయం.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి అపర్ణ గారు ఉన్నారు. వీరు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో గృహ విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి పి అపర్ణ గారు.
3: నమస్తే అండి.
2: మరి ముఖ్యంగా అండి, ఇటీవలి కాలంలో గృహ విజ్ఞాన శాస్త్రం పరిధులు పెరిగాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడర్నైజేషన్ వచ్చినాక సివిలైజేషను అని చెప్పి, మళ్ళీ అర్బనైజేషను అని చెప్పి, తర్వాత ఈ ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఎక్కువగా జంక్ ఫుడ్స్ పైన ఆధారపడతా ఉన్నారు. దానివల్ల ఏమైందంటే భారతదేశంలో ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడికి ఈ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా చూస్తే చిరుధాన్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు చూస్తే చిరుధాన్యాలు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా చిరుధాన్యాలపైనే మళ్ళీ ఆధారపడదు. అంటే ఇదివరకట్లో మన పూర్వీకుల కాలంలో, తాతల కాలంలో, ముత్తాతల కాలంలో ఓ రాగి సంకటి, అంబలి, వీటి మీద మనము ఆధారపడి ఉండేవాళ్ళము. కొర్రన్నము, మరి ఇప్పుడు కొర్రన్నం అనేదే తినట్లేదు మన వాళ్ళు. ఈ కొర్రలు, సజ్జలు, జొన్నలు, సామలు,

0: ఇవన్నీ అరకలు, ఇవన్నీ తెలిసేటివి కాదు మనకు. ఎవరికి సామాన్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. మన పూర్వీకులకైతే తెలుసు, మన తండ్రులకు తాతలకు ఆ జనరేషన్ వాళ్ళకైతే తెలుసు. మరి ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. అసలు పోషకాహారం అంటే ఏంటో తెలియజేయండి ముందుగా.
1: మనం ఇప్పుడు పోషక ఆహారం అంటే ఏంటో తెలుసుకుందామండి. యాక్చువల్గా ఏంటంటే, మనం ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉంటేనే దాన్ని మనము పోషక ఆహారం అని అంటామండి. పోషక పదార్థాలు అవసరమైన దాన్ని బట్టి ఉంటాయి. అంటే మనం రోజు చేసుకునే పనిని బట్టి కూడా ఉండొచ్చు. పెరిగే పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లలో పోషక ఆహారాలు అవసరాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి 7 రకాల పోషక ఆహారాలు మనకు నిత్య జీవితంలో అవసరమవుతుందండి. అవి ఏమి ఉంటాయి అంటే, పిండి పదార్థాలు, మాంసాకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ఎంజైమ్లు మరియు పీచు పదార్థాలు. ఇవన్నీ మనకు ముఖ్యంగా రోజువారి ఆహారంలో కంపల్సరిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి.
0: అంటే 7 పదార్థాలు
1: ఖచ్చితంగా మనకు తీసుకోవాల్సిందే, కంపల్సరీ తీసుకోవాలి. ఈ పోషకాలు హెచ్చు తగ్గుల వలన కూడా మనకు పోషక లోపం అనేది ఏర్పడుతుందండి.
0: అంటే సరైన సమపాలలో తీసుకుంటేనే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది, తర్వాత దాన్నే పోషకాహారం.
1: దీంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకు పోషకాహారాలు అనేటివి కూడా మనకు వస్తాయండి. కాబట్టి మనము డైలీ రిక్వైర్మెంట్ అంటూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఎన్ని ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎన్ని వైటమిన్స్ తీసుకోవాలి, ఎంత కాల్షియం తీసుకోవాలి, ఎంత ఐరన్ తీసుకోవాలి అనేది మనకు ఒక ఇదిగా, ఒక డైట్ ఇది ఉంటుందండి. దీని ప్రకారం మనము రోజువారి ఆహారంలో తీసుకొని అది మీట్ అవ్వాలి. మనము అది మీట్ అవుతే మనకు పోషక ఆహార లోపాలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ పోషక లోపాలు వల్ల చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు, యుక్త వయసులో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు, దీనివల్ల ఈ పోషక లోపాలు వీళ్ళకి ఎక్కువగా వస్తున్నాయండి. ముఖ్యంగా మహిళలకు. మహిళలకు ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో చూస్తే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది.
0: అవును, చాలా వరకు మధ్య వయస్కులైన మహిళలు ముఖ్యంగా ఈ కాల్షియం సమస్యతో ఇబ్బంది పడతా ఉంటారు. నడుము నొప్పి అని చెప్పి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, ముఖ్యంగా తల్లు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి కాల్షియం ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఉంటారు.
1: అవునండి, ఇది కాల్షియం లోపం వల్ల ముఖ్యంగా మహిళల్లో, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల వాళ్ళకు టైం ఉండకపోవడము, ఇంట్లోనే పనులు చూసుకోవడము, లేకపోతే ఆచారాల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మహిళలు పని ఒత్తిడికి లోనవుతూ దీనివల్ల లోప పోషణ అనేది ఎక్కువ కలుగుతుందండి. ఇందులో మహిళలకు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా మనము ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, తర్వాత డెలివరీ అయిన తర్వాత అయినా కానీ బాలింతల తల్లులు కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే తినే తిండి ఆహారంలో పోషక ఆహారం, కాల్షియం కంటెంట్ ఉండాలి, ఐరన్ కంటెంట్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే పోషక లోపం అనేది కొంతవరకు తగ్గుతుందండి. దాంట్లో ఏంటంటే మనము చిరుధాన్యాలు అనేటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
0: మరి చిరుధాన్యాలు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పారండి. ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు కాల్షియం లోపం అని. ఈ కాల్షియం లోపానికి నువ్వులు తింటే సరిపోతుంది, ఇక ఐరన్ లోపం అని కూడా చెప్పారు బాలింతల విషయంలో. మరి బెల్లం తింటే సరిపోతుంది, ఈ బెల్లం నువ్వులు ఉంటలు కూడా అందుకే చేస్తారు.
1: పూర్వకాలంలో ఇలా తినేవారండి. అవునండి,
0: ఒక ప్రతిది ఉండేది. చాలా చక్కని విషయం గుర్తు చేశారండి. మరి చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు, అసలు చిరుధాన్యాలు ఏ అంటే ఏంటేంటో తెలియజేస్తారా అండి?
1: మెట్ట ప్రాంతాలలో మనకు చిరుధాన్యాలు పండించుకోవచ్చు అండి. మెట్ట ప్రాంతాలు అనేటివి మనకు చిరుధాన్యాలు అనుకూలంగా ఉంటుంది. చిరుధాన్యాల కోత అనంతరం మనము దీనిలోని, యాక్చువల్గా ఏంటంటే చిరుధాన్యాలు అనేటివి అందరికి తెలుసు, కానీ దాన్ని రుచికరంగా ఎలా చేసుకొని తినాలి అనేది ఎవరికి తెలియట్లేదు. అందుకే మనము చిరుధాన్యాలు అనేది అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మనం ఆహారంలో ఎందుకు తీసుకోవట్లేదు అంటే రుచికరంగా ఉండకపోవడం. దీనికి మనం
2: ప్రధానమంత్రి
1: వాల్యూ అడిషన్ తయారు దొరుకుతాయి. దీని కాస్ట్ మా అంటే ఒక 30 రూపాయలు కేజీ అట్లా ఉంటాయి. ఏవైనా సరే, రాగులు గానీ, జొన్నలు గానీ, సజ్జలు గానీ, ఏవైనా సరే, అంటే పొట్టు తీసినవి ఒకటి, పొట్టు తీయనివి ఒకటి. అలా ఇప్పుడు మార్కెట్ లో ప్రెసెంట్ గా చాలా దీనికి భూమి కూడా చాలా ఎక్కువ అయిపోయి మనకు బాగా మంచి మార్కెట్ లో కూడా మంచి అవైలబిలిటీ ఉందండి వీటికి. ఈ చిరుధాన్యాలు ఏంటంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ దీంట్లో పోషక ఆహార విషయంలోకి వస్తే మనం తినే రోజువారి బియ్యం కన్నా కూడా అధిక రేట్లు దీంట్లో బలంగా ఉంటాయండి. కాబట్టి మనం రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు

0: చూసుకుంటే మంచిది.
1: ఇంకా ముఖ్యంగా చిరుధాన్యాల గురించి మీరు చాలా చక్కని విషయం తెలియజేశారండి. చిరుధాన్యాలతో మనం చాలా వంటకాలు చేయొచ్చు అని చెప్పారు. అంటే రుచికరమైన వంటకాలు ఉండవు కాబట్టి చిరుధాన్యాలతో చేసుకోవడం, అంటే ఇదివరకట్లో లాగా చేసుకోవడం తెలియదు, అందుకనే కనుమరుగా అవుతున్నాయని చెప్తా అన్నారు. మరి ఇంకొక ముఖ్య విషయం అండి, చిరుధాన్యాల్లోని పోషక విలువలు, అవి తింటే కలిగే లాభాలు ఏంటో తెలియజేస్తారా?
0: తెలుసుకుందామండి. మనము చిరుధాన్యాల్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రోటీన్స్ ఏంటంటే వీటిని మాంసాకృతులు అని కూడా అంటారండి. మనం మన శరీరాన్ని నిర్మాణానికి తోడ్పడి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి. ఇదే కాకుండా పిల్లలకి, గర్భిణీ స్త్రీలలో కూడా వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ప్రోటీన్లు మనకు లభ్యమవుతాయి. కాల్షియం గురించి చూసుకుంటే మనం ఎముకల బలానికి ఉండేలా వచ్చేస్తుంది మనకు కాల్షియం. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎక్కువ మోతాదులో కాల్షియం అవసరం ఉంటుందండి. ఒక గ్లాసు రాగుల్లో ఉండే కాల్షియం మనకు దాదాపుగా 2 గ్లాసు పాలలో మనకు దొరుకుతుంది. 2 గ్లాసు పాలు ఈజ్ ఈక్వల్ టు 1 కాల్షియం రాగి జావ అండి. అట్లా తీసుకోవచ్చు మనము. ఇది కాకుండా దీంట్లో మనకు చిరుధాన్యాల్లో ఇనుము అనేది కూడా మనకు ఎక్కువ లభ్యమవుతుంది. ఇనుము ఎక్కువ శరీరంలో ఎక్కువగా మనకు రక్తం తయారయ్యేలా చేస్తుందండి. ఐరన్ లోపం వలన రక్తహీనత వస్తుంది కాబట్టి రక్తహీనత లోపం ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల నెలలో నిండకుండానే ప్రసవం కావడము, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము, పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లేకపోవడము, జ్ఞాపశక్తులు తగ్గిపోవడము మొదలైన నష్టాలు కలుగుతాయి. కాబట్టి మనము ఇనుము లోపం నివారించాలంటే సామలలో వరి బియ్యం కన్నా ఎక్కువ మనకు 5 రెట్లు ఇనుము దొరుకుతుందండి. ఇది కాకుండా మనము ఇప్పుడు మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి మనకు మెగ్నీషియం తోడ్పడుతుంది. చక్కెర వ్యాధి గ్రస్తులకు గుండె జబ్బులు తీవ్రతను తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో వరి బియ్యం కన్నా ఎక్కువ మెగ్నీషియం మనకు లభిస్తుందండి. నియాసిన్ అనేది కూడా మనకు చిరుధాన్యాలలో దొరుకుతుందండి. ఇది ఏంటంటే మనకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనం చిరుధాన్యాలలో ఎక్కువగా తినడం వలన గుండె జబ్బులు మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది పీచు పదార్థం, ముఖ్యంగా మనకు చిరుధాన్యాల్లో దొరికేది పీచు పదార్థం అండి. ఈ పీచు పదార్థం వల్ల ఏంటంటే విరోచనాలు వంటి రోగాలు వచ్చినప్పుడు తొందరగా కోలుకునే శక్తిని ప్రసాదించడానికి మనకు చిరుధాన్యాలు అనేటివి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మనకు పొటాషియంలో రాళ్ళు ఏర్పడడం ఇలాంటివి ఉన్నప్పుడు మనం చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటే చాలా మంచిది. చిరుధాన్యాలు ఏంటంటే ముందుగా ఏంటంటే చిరుధాన్యాలు మనం కొంచెం తిన్నా ఎక్కువసేపు మనకు కడుపులో, అంటే కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. ఎందుకంటే దీంట్లో ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా మనం కార్బోహైడ్రేట్స్ అనేటివి కొంచెం తక్కువలో ఉంటాయి కాబట్టి దీంట్లో ఏంటంటే తింటుంటే టైం తక్కువ పడుతుంది, డైజెషన్ తక్కువ పడుతుంది కాబట్టి మనం కొంచెం తిన్న ఏంటంటే బాడీకి హెవీగా అనిపిస్తుంది. దాంతోపాటు పోషకాలు కూడా మనకు దీంతో మనకు లభిస్తాయి. ఇది కాకుండా బి విటమిన్ చర్మాన్ని, జుట్టుని, కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుందండి. బి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి పిత్తాశయ క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా మనకు చిరుధాన్యాలు కాపాడుతాయి. అవి కాకుండా ఫాస్ఫరస్ కణాల పెరుగుదలకు, అంటే శరీరం పెరుగుదలకు తోడ్పడుతుందండి. నాడి వ్యవస్థ పనితీరుకి, పిండి పదార్థాలు శక్తిగా మారడానికి సహకరిస్తాయి మనకు ఈ చిరుధాన్యాలు. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుందండి. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో పెరుగుదల ఉపయోగపడుతుంది ఇది. ఇది సరిగ్గా లేకపోతే పిల్లలు లోపపోషణకు గురి అవుతారు. అట్లే కాకుండా తల్లులు ముఖ్యంగా, అంటే టైంకి డెలివరీ అవ్వకుండానే ముందుగానే డెలివరీ అవ్వడము అట్లాంటివి మనకు ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల లోపం వల్ల మనకు ఇది అవుతుంది. ఇవి ఎక్కువ మనకు రాగులు, సజ్జల్లో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ మనకు దొరుకుతుంది. అంతేకాకుండా జింక్ అనేది పెరుగుదలకు, చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది మనకు చాలా అవసరం పడుతుందండి. శరీరంపై ఏర్పడిన గాయాలు త్వరగా మానాలంటే జింక్ మనకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి గర్భంతో ఉన్న స్త్రీలు జింక్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల పిండం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. సామల్లో మనకు ఇది పుష్కలంగా లభిస్తుందండి. ఇవి మనము చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువలు.
1: చాలా చక్కగా వివరించారు. ముందుగా చిరుధాన్యాల్లో పోషకాలు ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియని విషయము, అంటే తెలిసినా గానీ అవగాహన లోపము ఉంది, చాలా మందికి అవగాహన లేదు. మరి మీరు మాంసకృతులు చాలా బాగా ఉంటాయి అని చెప్పారు, వరి కన్నా దీంట్లోనే బాగా ఉంటాయి అన్నారు. ముఖ్యంగా మనది మెట్ట ప్రాంతము, మెట్ట జిల్లా కిందనే వస్తుంది. మరి వరి పండిస్తూ ఉన్నాం కానీ మరి పశ్చిమ ప్రాంతం మీరు పనిచేసే

0: వైపైతే బనవాసి వైపు. మరి టోటల్గా పశ్చిమ ప్రాంతంలో ఈ మెట్ట సాగే చేస్తూ ఉన్నామండి. ఈ మెట్ట సాగు చేసేటప్పుడు ఈ చిరుధాన్యాలైనటువంటి జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, అరకలు ఇవి చేసుకోవడం వల్ల, సాగు చేయడం వల్ల చాలా లాభాలు లబ్ధి పొందుతామని చెప్పారు. ఆ లబ్ధి పొందడం కూడా ఎలాగా అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాల్షియం, ఒక గ్లాసు రాగి జావ తాగితే 2 గ్లాసుల పాలతో సమానం అని చెప్పారు. మరి పాలు కూడా విపరీతమైన ధరలో ఉన్నాయండి. మరి అటువంటి తరుణంలో రాగులు తాగడం మంచిదని చెప్పి తెలియజేశారు. ఇక ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత సమస్య చాలా వరకు ఐరన్తో అధిగమించవచ్చు అని చెప్పారు. ఈ ఐరన్ సామల్లో చాలా బాగా ఉంటుందని తెలియజేశారు. ఇక మెగ్నీషియం వచ్చేసి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ బీపీ, రక్తపోటు, తర్వాత షుగర్, డయాబెటీస్ వీటితో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటీవలి కాలంలో చూస్తే 30-25 ఏండ్ల పిల్లలకే షుగర్, బీపీలు వస్తూ ఉన్నాయండి. అంటే వారి డైలీ యాక్టివిటీస్ని బట్టి, వారి దినచర్య, తర్వాత వారి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, పని ఒత్తిడి, వీటి వల్ల చాలా వరకు ఈ రెండింటి బారిన పడతా ఉన్నారు. మరి మెగ్నీషియంని తీసుకుంటే వీటిని అధిగమించి కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. తర్వాత హార్ట్ డిసీజెస్ కూడా మనకు చాలా వరకు నియంత్రించవచ్చు చిరుధాన్యాల వల్ల అని తెలియజేశారండి. ఇక ముఖ్యంగా పీచు పదార్థాలు తింటే, మనకు ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే అరుగుదల, మలబద్ధకము ఇట్లాంటివి చాలా వరకు కంట్రోల్ అయ్యి మంచి హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత విటమిన్ బి కూడా దీంట్లో పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల స్కిన్ డిసీజెస్ రావు అని చెప్పి, ఈ తర్వాత క్యాన్సర్ కూడా రావడానికి తక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. తర్వాత జింక్ గురించి తెలియజేశారండి. ఈ జింక్ తీసుకోవడం వల్ల గాయాలు చాలా త్వరగా మాంతాయి అని చెప్పి చెప్పారు. ఇది ఈ జింక్ సామల్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. మరి ఫాస్ఫరస్ శరీరంలో ఎదుగుదలకు, పెరుగుదలకు, కణాల విభజన త్వరగా జరిగి శరీరం మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారు. ఇక ఫోలిక్ యాసిడ్ ఈ రాగులు, సామల్లో ఎక్కువగా ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైన అది కాబట్టి, అంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి చాలా ముఖ్యము. మరి చిరుధాన్యాలు సమపాలల్లో కరెక్ట్గా తీసుకుంటే మంచి ఆరోగ్యంగా, మరి ఆరోగ్యంతో పాటు అతని జీవిత కాలం కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేశారండి. ఇక చివరిగా అండి, చిరుధాన్యాలతో ఏమేం చేసుకోవచ్చు తెలియజేస్తారా?
1: తప్పకుండా తెలుసుకుందామండి. చిరుధాన్యాలలో మనము ఇంతకుముందు ఏంటంటే పాతకాలంలో మామూలుగా కొర్రన్నం తినేవాళ్ళు, చాలా వరకు కొర్రన్నం, జొన్న రొట్టెలు ఇవే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనము చిరుధాన్యాల్లో కొంచెం విలువ జోడింపు, దీన్ని విలువ జోడింపు చేసుకొని రుచికరంగా మనము వంటలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తానండి. ముందుగా ఏంటంటే మనము కొర్రన్నం చేసుకోవచ్చు. కొర్ర పాయసం కానీ, కొర్రలతో లడ్డు కానీ ఇలాంటివి రుచికరంగా చేసుకోవచ్చు. అట్లే జొన్నలు చూసుకుంటే మనము ఇంతకుముందు జొన్న రొట్టె, జొన్న సంకటి మాత్రమే తినేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మనము దీనికి విలువ జోడిస్తూ మనము జొన్న లడ్డూలు, జొన్న మురుకులు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి చాలా వరకు చాలా రుచికరంగా ఉంటాయండి. జొన్న మురుకులు అనేది, ఇవి కాకుండా రాగులు మనం రోజువారీలో మామూలుగా మనము రోజు సంకటి చేసుకుంటాము. సంకటి లేకపోతే రాగి జావ, ఇవి మాత్రమే మనం పూర్వకాలం నుండి ఇవే తాగుతున్నారు, ఇవే తింటున్నారు, ఇవి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే రాగులతో కూడా మనము రాగి లడ్డు, రాగి మురుకులు, రాగి వడ, రాగి ఇడ్లీ, రాగి దోశ ఇలాంటి రకరకాల ఐటమ్స్ వీటితో చేసుకుని తినొచ్చండి. అట్లా మనం ఇప్పుడు ఉన్న చిరుధాన్యాలు ప్రతి దానికి మనం విలువ జోడిస్తూ వాటిని కొంచెం రుచికరంగా చేసుకుని తింటే మనకు ఆరోగ్యం బాగుంటుందండి.
0: అంటే
1: వాల్యూ అడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్
0: గా ఉంటుంది అని చెప్తా ఉన్నారు.
1: సజ్జలు కూడా ఇంతకుముందు ఏంటంటే పూర్వకాలంలో ఓన్లీ సజ్జ బూరలు సజ్జ రొట్టెలు, వాళ్ళు అప్పుడు సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు అవన్నీ తిని బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనము అవి కనుమరుగైపోతున్నాయి. ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా టైం ఉండకపోవడం, జాబ్కి వెళ్ళిపోయి హడావిళ్ళు ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం టేకింగ్. ఇప్పుడు ఏంటంటే అంత ఆటోమేటిక్ గా రోటీ మేకరు అన్నీ వచ్చాయి కాబట్టి మనం దీనికి శ్రద్ధ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే మనకు లోపాలు అనే పోషక

0: అనేది కూడా పెరిగిపోతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకొని చిరుధాన్యాలని మనం రోజువారి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మన వంటే ఉంటుందండి.
1: చాలా చక్కని విషయాలు తెలియజేశారండి. చిరుధాన్యాలతో ఏమేమి చేసుకోవచ్చు, ముఖ్యంగా పోషకాహారం అంటే ఏంటి, చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చో తెలియజేశారు. ఇక చిరుధాన్యాలలోని పోషక విలువలు, అవి తింటే కలిగే లాభాలు చాలా చక్కగా వివరించారు. విశదీకరంగా మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి డాక్టర్ అపర్ణ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర గురించి కేవీకే బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ.
3: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
4: ఏ లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నప్పదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చింది, అంటే రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండా పెడుతున్నా. అందుకే
3: అదేందిరా చిన్నోడా, భూమి సత్వ రానీకి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదే ఇడ్డురం రా, ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునైనాకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు, ఏమొచ్చు ఇప్పుడు? అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేదంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట, మోటార్ సైకిళ్ళంట, ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దని. అంటే వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుందంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారం పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే

0: మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బెనికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పేం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట సుట్టి వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ పెద్ద, అది చేస్తే నేను బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు, ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పెద్ద, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్ద. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్ద. నేను కూడా చేస్తా పెద్ద.
0: శుభాశ్వాసినోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: కార్యక్రమంలో చివరగా రైతు ప్రశ్నకు జవాబు.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం.
2: పాడి పోషణ చేస్తున్నటువంటి రైతు సోదరులు పాలు పితికేటప్పుడు పశువు పాల ఉత్పత్తిని బట్టి ఎక్కువ తక్కువలు కాకుండా తగిన మోతాదులో దాణా వేసేటట్లు చూసుకోవాలి. దాణా వేసేటప్పుడు పశువు పాల ఉత్పత్తి చూడి దశ దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని బట్టి రోజువారీ దాణా నిర్ణయించుకుని దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఉదయము సాయంత్రము పాలు పితికేటప్పుడు ఇవ్వాలి. పాలు పితికే గంట ముందు పశువుకు ఎండుగడ్డిని కానీ పచ్చిగడ్డిని కానీ వేయకూడదు. పచ్చిమేత వేసేటప్పుడు అందులో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన నీరును అందివ్వాలి. నీటి తొట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో పశువులకు రోజుకు 4 సార్లు నీరు పెట్టాలి. ఇతర సమయాలలో 2 నుండి 3 సార్లు సరిపోతుంది. ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని, కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించేటువంటి, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పిఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
1: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
2: మంచి క్వశ్చన్. పిఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పిఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పిఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా

0: ఉన్నటువంటి జనావాసం తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్ ఏరియాస్ ట్రైబల్ గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పిఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్దితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని 3 ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళీ జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అనే విధానంలో పనులు చేపడతారు. PMJSY 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40గా జరుగుతుంది సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం. అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ని బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాల్ ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదిన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి
0: సార్? PMJSY లో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి PIU క్వాలిటీ కంట్రోల్. PIU అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని PIU అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. PIU పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించి

0: క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ని ధృవీకరిస్తాం మేము. అది బాగా చేస్తున్నాడు లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ను తనిఖీ చేసి మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి. సబ్గ్రేడ్, జిఎస్బి, వెట్మిక్స్, బీటీ పైన తారు, అలా ప్రతి లేయర్ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసీ అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీఏ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ ఇయర్ ప్రొసీడ్ అవుతాము. అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్ ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు పలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ఆదేశిస్తాం. తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐ కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం, ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ళ ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు. స్టేజ్ పాసింగ్, ప్రతి స్టేజ్ లోను ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం. అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్. చర్య నివేదిక మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు. అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ 5 ఏళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోనే కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్. అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడేమో ఉద్దేశం. అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం. టెండర్ పిలిచి అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము. ఆ డబ్బులను పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చు అండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. వాళ్ళు ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది. ఆ ఫీడ్

0: ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2026. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి దేశంలోనే వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. డిఈఓ లేదా డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: ఆగస్టు 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 7 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 నుండి 16 అక్టోబర్ వరకు. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా ssc.nic.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి ssc.nic.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం విన్నారు.

తెలుసుకుందాం రండి. ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షికన శ్రోతలు తెలుసుకోబోతున్నారా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం గురించి.

శ్రోతలారా, ఒకప్పుడు మనం చంద్రుని గురించి కథలు చెప్పుకున్నాము. కానీ ఈరోజు అదే చంద్రుని మీదకి రోవర్లను పంపి పరిశోధనలు చేస్తున్నాము. బటన్ నొక్కితే ప్రపంచం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? ఉదయాన్నే నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం వాడే సెల్ఫోన్, ఇంటర్నెట్, కృత్రిమ మేధ మొదలైనవన్నీ దేనివల్ల సాధ్యమయ్యాయి? మన జీవితాలను ఇలా మార్చేస్తున్న అనేక అంశాల్లో ముఖ్యమైనది

అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కృత ఆవిష్కరణలు రాబోతున్నాయి, సైన్స్లోనే మ్యాజిక్ను టెక్నాలజీలోనే లాజిక్ను తెలుసుకుందాం. అసలు సైన్స్ అనగా ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవటాన్ని సైన్స్గా వ్యవహరించవచ్చును. ఈనాటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటగా తెలుసుకోబోతున్న అంశం, 19 నిమిషాల అధిక నిద్ర విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించడంలో ఏ విధంగా సహాయపడింది. దాదాపు 1100 మంది విద్యార్థుల కంటే ఎక్కువ విద్యార్థుల మీద నిర్వహించిన ఒక ప్రయోగం ద్వారా ప్రతి రాత్రి విద్యార్థులు 19 నిమిషాలు అదనంగా నిద్రించటం వలన విద్యాపరంగా మంచి ఫలితాలు రావటం మరియు వారు చురుగ్గా ఉండటాన్ని గమనించారు. ఈ అధ్యయనంలో కాలేజీ విద్యార్థులను కనీసం 7 గంటల సమయం నిద్రించమని ప్రోత్సహించారు. పరీక్షకు ముందు రోజు రాత్రి అంతా మేల్కొని చదవటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని, బదులుగా నెల మొత్తం ఎంత బాగా నిద్రపోయామనే అలవాటే మార్కులను నిర్ణయిస్తుందని పరిశోధకులు గుర్తించారు. సగటున రాత్రికి 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే విద్యార్థుల్లో జీపీఏ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ కంటే వేగంగా పడిపోయిందని తేలింది. ఈ అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే, రాత్రిపూట సరిగ్గా నిద్రించని విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గటం, జ్ఞాపకశక్తి మందగించటం మరియు ఒత్తిడి పెరగటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణించాలంటే రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటల మంచి నిద్ర అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్కు చెందిన హెల్త్ ఎకనామిస్ట్ ఓసియో గియుంటెల్లా మరియు వారి బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించి నిద్రకు విద్యార్థుల మార్కులకు మధ్య ఉన్న సంబంధాన్ని జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే ప్రముఖ జర్నల్లో ప్రచురించారు. మనం సూట్ కేసులను ఎందుకు ఉపయోగిస్తాము? దుస్తులు, ఫైల్స్, ఇంకా ఇతర వస్తువులను దాచడానికి. అయితే సూట్ కేసు పరిమాణంలో ఉండే ఒక వ్యోమ నౌక కాస్మోక్యూబ్ మిషన్ భూమి యొక్క రేడియో తరంగాల జోక్యం లేకుండా చంద్రుని రెండవ వైపును ఒక కవచంలా ఉపయోగించుకుంటూ విశ్వం యొక్క అత్యంత ప్రారంభ దశల నుండి వచ్చే బలహీనమైన సంకేతాల కోసం అన్వేషిస్తుంది. విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో, అంటే మొట్టమొదటిగా నక్షత్రాలు ఏర్పడటానికి ముందు సుమారు 15 కోట్ల సంవత్సరాల పాటు సాగిన కాస్మిక్ డార్క్ ఏజెస్లో ఏం జరిగిందో తెలుసుకోవటమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. 13.5 బిలియన్ల సంవత్సరాల కంటే పూర్వం అత్యంత బలహీనమైన సంకేతాలను ఈ పరికరం శోధిస్తుంది. ఈ పరికరాన్ని చంద్రుని వెనుక భాగానికి పంపుతారు. ఇది చంద్రుని చుట్టూ తిరిగే ప్రతి 2 గంటల కక్షలోనూ ఈ ఉపగ్రహం సుమారు 40 నిమిషాల పాటు పూర్తి రేడియో నిశ్శబ్ద ప్రాంతంలో దానికున్న తేలికపాటి యాంటెనాతో విశ్వపు తొలినాళ్ల సిగ్నల్ను రికార్డ్ చేస్తుంది. విశ్వం ఆరంభంలో ఉన్న తటస్థ హైడ్రోజన్ అణువులు విడుదల చేసిన రేడియో సిగ్నల్ కోసం ఇది వెతుకుతుంది. విశ్వం నిరంతరం విస్తరిస్తూ ఉండటం వలన ఈ సిగ్నల్స్ సాగిపోయి 10 మెగాహెడ్స్ నుంచి 45 మెగాహెడ్స్ వ్యాప్తి గల అత్యల్ప ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలుగా మారతాయి. అంతేకాకుండా ఈ సిగ్నల్స్ ఆధారంగా విశ్వం ప్రారంభంలో వాయువుల యొక్క భౌతిక ఉష్ణోగ్రత ఎలా ఉండేదో శాస్త్రవేత్తలు లెక్కిస్తారు. ఇంకా గెలాక్సీలను ఒకే త్రాటిపై ఉంచే రహస్య శక్తి అయిన డార్క్ మ్యాటర్ యొక్క పాత్రను, అలాగే ఈ విశ్వం అంతా చీకటిగా ఉన్న స్థితి నుండి నక్షత్రాల వెలుగులతో ఎలా నింపబడిందో అర్థం చేసుకోవటానికి ఈ ప్రయోగం సహాయపడుతుంది. అదేవిధంగా విశ్వం యొక్క ఆరంభాన్ని పరిశోధించడానికి భారతదేశానికి చెందిన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలిపి సంయుక్తంగా ప్రత్యూష అనగా ప్రోబింగ్ రీఅయోనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్ అనే రేడియో టెలిస్కోప్ మిషన్ను కూడా రూపకల్పన చేస్తున్నాయి. చైనా యొక్క చాంగ్ Yi 7 మిషన్ అన్నది చంద్రుడి ధృవం వద్ద నీరు మంచు కోసం అన్వేషించడానికి
2026 ద్వితీయార్ధంలో

ప్రయోగించడానికి ప్రణాళిక చేయబడిన ఒక ప్రతిష్టాత్మక రోబోటిక్ చంద్రయాత్ర. ధ్రువ ప్రాంతాల్లోని జలాల్లో అందుబాటులో ఉన్న నీరు మంచును నిర్ధారించడం భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష కేంద్రాలకు అత్యంత కీలకం. ఎందుకంటే దాన్ని త్రాగునీరుగా లేదా ఆక్సిజన్గా, ఇంకా హైడ్రోజన్ ఆక్సిజన్ రాకెట్ ఇంధనంగా మార్చవచ్చు. ఈ పరిశోధన ఫలితాలు చైనా ప్రతిపాదించిన అంతర్జాతీయ చంద్ర పరిశోధన కేంద్రానికి మార్గం సుగమం చేశాయి. ఈ చాంగ్ 7 సూట్ అత్యంత సంక్లిష్టమైన బహుళ అంతరిక్ష నౌకల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. చంద్రుని ఉపరితలాన్ని మ్యాప్ చేస్తుంది మరియు సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. ప్రపంచంలో ఇటీవల అనగా ఆగస్టు 12వ తేదీన అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం X-1 యుఎస్ఏలోనే న్యూయార్క్లోనే ప్లాట్స్బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తన విజయవంతమైన 27 నిమిషాల ప్రయోగాన్ని పూర్తి చేయటం అనేది విమానయాన రంగంలో బ్యాటరీ ఆధారిత ప్రయాణాలు పెద్ద స్థాయికి చేరుకోగలవని నిరూపించబడింది. ఇప్పటి వరకు చిన్న ట్రైనింగ్ విమానాలకే పరిమితమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఇప్పుడు వాణిజ్య ప్రాంతీయ విమానాల స్థాయిలో కూడా పనిచేస్తుందని ఇది రుజువు చేసింది. భవిష్యత్తులో తక్కువ దూర ప్రాంతాలకు సాగే విమాన ప్రయాణాలను కాలుష్యరహితంగా శబ్దం లేకుండా మార్చడానికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ విమాన ప్రయోగం పరిశోధనా రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ విమానం ప్రయాణికులను తీసుకెళ్లడానికి కాదు, కేవలం టెక్నాలజీ పరీక్ష కోసం మాత్రమే తయారు చేసిన పూర్తిస్థాయి డిమాన్స్ట్రేటర్. భవిష్యత్తులో రాబోయే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానాల తయారీకి ఇది పునాది. అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహం EOS-05ను భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో శ్రీహరికోటలోనే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV-F-17ను సెప్టెంబర్ 4న ప్రయోగించింది. దీనిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటారు. ఈ ఉపగ్రహం భూమి సమస్థితి కక్ష నుండి భూమిని నిరంతరం గమనిస్తూ జాతీయ భద్రత మరియు పౌరసేవల కోసం అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో శత్రువుల కదలికలను మరియు అనుమానాస్పద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సహాయపడుతుంది. తుఫాన్లు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణ సహాయక చర్యల కోసం ఖచ్చితమైన చిత్రాలను అందిస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులను, మేఘాల కదలికలను నిరంతరం గమనిస్తూ వాతావరణ అంచనాలను మెరుగుపరచడంలో ఉపయోగించబడుతుంది. సెప్టెంబర్ 4న ప్రయోగించబడినటువంటి EOS-05 ఉపగ్రహం. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అంశం గురించి తెలుసుకున్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా సంస్థాగతంగా సిద్ధం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ DRDO తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. MSMEలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: आज 2026 में DRDO ने मिसाइल से लेकर राडार्स तक, कम्बैट एयरक्राफ्ट से लेकर सबमरीन तक, इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक, हर क्षेत्र में अपनी कैपेबिलिटीज साबित की है. डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट के लिए DRDO आज एपेक्स ऑर्गेनाइजेशन है. इस सच्चाई को ही कोई नकार नहीं सकता.
0: భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గొప్ప ఇంజనీర్లలో ఒకరైన విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకోవడానికి, దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మేధావి అని, దేశ నిర్మాణంపై ఆయనకున్న దార్శనికత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవకు శాశ్వత

0: ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్ధతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, ఈపీఆర్ నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఈయు సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ
1: Circularity must extend it beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: Akasavani, Prantiya Vartalu Vintunnaru. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ
2: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వాతావరణం. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూ కాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.96 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు

0: కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న పాట పూలరంగడు. ఈ చిత్రం నుండి అనూప్ రూబెన్స్, రంజిత్ కౌసల్య పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం వింటారు. సంగీతం అందించారు అనూప్ రూబెన్స్.

0: రామజోగయ శాస్త్రి గీత సాహిత్యానికి జెస్సీ గిఫ్ట్ స్వీయ సంగీత పర్యవేక్షణలో జెస్సీ గిఫ్ట్ పాడిన పాట వింటారు. చిత్రం యువసేన.
1: House music on my mind.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: దేవ కౌశిక్ గీత సాహిత్యానికి మహేష్ శంకర్ సంగీతం అందించగా రిషి పాడిన పాట వింటారు, చిత్రం వెన్నెల.

తొట్టి గ్యాంగ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ ఫెబీ పాడిన పోతుల రవికరుణ్ గీతం వింటారు. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

ఇంతటితో చిత్రమంజరి సినిమా పర్ల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM, సమయం 9 గంటలకు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఈరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య,

0: శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడు అని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకొని తన యొక్క రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుణ్ణి ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు

యొక్క స్వరూపాన్ని మార్చుకొని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృతసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయము యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండ ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడు ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. యష్ట్యాం సుదర్శన ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని

0: ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే విజయస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి ఎందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు ఎందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి అజున్ని ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయనకు ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా చైర్మను ఈఓ గారు జేఈఓ గారు మొదలుగు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము నాట్యము గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి ఏడు పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ ఏడు పడగలు ఉన్నటువంటి ఆ పెద్ద శేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి ఆదిశేషమావాహయామి వాసుకి ఆవాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణినే స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీభూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారికి ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు. స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు మహారాజులు చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకొని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతను గురించి నాలుగు మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చే

కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్ద శేషవాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా టీవీగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలి అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే ఎన్ని జన్మలు మారినా ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామస్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష

వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిదేదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే, ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము, శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీశ దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతో నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన. నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలో ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణాకటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామస్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యానంటే, బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటినంతటినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్ద శేష వాహనం యొక్క

0: విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్ సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే సన్నూపరాభం ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్రపణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజలప్రాయం విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూముల లాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడి వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతతం సహస్రపణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా అన్నీ కూడా నశిస్తాయంట. కలౌ స్మరణాన్ముక్తి, కలౌ దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనకు కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః, అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణసంపన్నుడు. అందుకే దాసభూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి, ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అను

0: అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసు దేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠం ఆడి వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్వణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమ్రోగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణా సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి, తాను ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
0: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి

కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్రను నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తి. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

కాంపెలియా నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునేటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తు కార్యం విశేషత వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి సర్శీలవతి అయి గుణవతి అయి అపురూపవతి అయి సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేరు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కులదీపక అన్నారు. పగల ప్రకాశం.

చేసేవాడు సూర్యుడు అయితే, రాత్రులు ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ, కారణజన్మ, కర్మజన్మ, సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణజన్మ కలగడం చాలా కష్టం, కర్మజన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ, వాణ్ణి కన్నట వంటి తల్లి తండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మజన్మ. కారణజన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో జపతపాలు, ఎన్నో దానాధర్మాలు చేస్తే కానీ కరణజన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజస్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణజన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లి తండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగము చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

పట్టుతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘమద్యంబున వెలువడి వెలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవ నర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడుసూపున మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయిత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమఘుమాయిత మహార్ణవ మధ్యమును చనుదించు ఇందిరాసుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహిణి మందిరము వెలువడిన మానస కాసార హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగమనము వచ్చు సరస్వతి పార్వతి మువ్వురు అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తియై కురువంశ అధర్మ వినాశకర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వి అయి ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జాయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణము సల్పి ఆడపిల్లకి నీలమేఘ ఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణము సల్పి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన మూడవ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచ మునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయసులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాల

గురువర్యా, ద్రౌపదీదేవిని పాండవులకి ఇవ్వాలని నా చిరకాల వాంఛ. కానీ పాండవులు దగ్ధులైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవాని కోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులు అన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్ళు కాదయ్యా, అజరామరణకరులు పాండవులు. వీరులు ధీరులు, గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్ళకు మరణము లేదు. అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చేయి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానా దేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా

ఇస్తారు? అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపద రాజుగారు? పుత్రకామేష్టి యాగమ చేసి ఎందుకు కన్నాడు? అంటే ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి ఇరువురు కూడా ఒకే కొలను గట్టు మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి, రెండు పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద ద్విపద ద్విపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రోణాగారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు కనుక ద్రోణాచార్యుడు అని నామకరణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భారద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపద రాజు అన్నాడు, ద్రోణా, నా తండ్రి గారు కన్ని వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకులు సకల విద్యలు నేర్పించి వేద వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల యందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణ, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా ద్రుపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడు రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

భర్తకు అనుకూలవతి అయి శీలవతి అయి గుణవతి అయి ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయ్య జీవిస్తూ ఉంది. గిరిచరమణం పంకజ చరణం, గిరిచరమణం పంకజ

Action. ಜಯ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಗೋವಿಂದ ಹಣ ಪಾರ್ವತೀ ಪದಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఉన్నటువంటి ఆ పాదం మీద ఉండే మచ్చన చూసి వీర్య స్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కురిపే దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా, అది పుణ్యం చేసుకుంది. చక్కగా సేవించగా గర్భం ధరించి నవమాసముల పూర్ణంగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కెడి పాలు లేవు. అప్పుడు బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు. అవమానం చేశాడు. మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఒరీ ద్రుపద, ధనముండేవాడుకు ధనముండేటువంటి వాడు రాజ్యం వరకే గౌరవించబడతాడు, విద్య ఉండేటువంటి వాడు విద్యా సర్వత్రా పూజ్యేత్. చక్కగా ఏదో దేశానికి వెళ్ళి ఏ రాకుమారులకు విద్యాభ్యాసమును దానము చేసి ఆ రాకుమారుని ప్రయోజకుని గావించి నిన్ను బంధించి నీ రాజ్యాన్ని కొల్లగొట్టించి నిన్ను ఓడించి నా చరణాల చెంతకు చేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అనే శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారులైనటువంటి పాండవులకి విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని కోరుకున్నాడు. నాయనా అర్జునా,

ఒక్క గురువున పరము రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తించే పరము రాజ గర్వాంధకారమున కన్నుగాన.

కొన్నాళ్ళకి ద్రుపద మహారాజు పంచాల దేశానికి నాయకుడయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకోరమని శిష్యుని ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురువుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరీ ద్రుపదా,

ఓరి ద్రుపద, పేద బ్రాహ్మణుడెవడో పెద్ద రాజెవడో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరచి చూడరా. ఉత్తమ క్షణం కోపం మధ్యే ఘటికాద్వయం, అధం అహోరాత్రస్య పాపిష్టే మరణాంతకం. సింగపు గద్దెపై నిలచి చెల్లని కూతలు కూసినట్టిని పొగరడగా పృధాతనయ పోటరి చేతులు తీటవోయే నా భంగ.

బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపచేశారు. అగ్రహారములో బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు ఆహ్వానం అందగా వెళ్ళదామా వద్దన్న సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నానాయనా పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురం ఒకచోనుండవు, వెలయగ చీకటి పోయిన వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, పగలు తర్వాత చీకటి, చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి పృదు గంగాభితరంగ శీకర సమాద్రీభూత భస్వజట పృదు గంగాభితరంగ శీకర సమాద్రీభూత

రావాలి. ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశారు. శైవాల కేశ పాశముల నొప్పిడదాని, ప్రస్ఫుటాంభోజ వక్త్రంబుదాని, తెలిమగ్గ ముచ్చపు దంతపు దాని, అమల డిందీర హాసమ్ముల దాని, హిమ సీత వాత పోతముల దాని, సర్వ పాపములు పొగిటటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకులకు అర్ఘ్యమిచ్చి చక్కగా పాండవుల బయలుదేరి 3 రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటీ వెలిగించుకుని ఉత్కచముల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపర్ణుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు. పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్ళి భార్య మీద పడగానే అంగారపర్ణుడు అగ్గిలి మీద గుగ్గిలి వలె భగ్గున మండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా, ఎవరా వచ్చునది.

ఒక్కసారి ఓరీ మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాదగా అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఒరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోకః కాకోనక్తిర్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిర్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పన్నుడితోటి, అడవులు కానీ గుడులు కానీ నదులు కానీ నదులు కానీ సార్వజనీనములు కానీ అలాగే పుణ్యస్థలాలు కానీ పుణ్యక్షేత్రములు కానీ సముద్రములు కానీ సర్వమానవులకి సర్వజీవులకి సమాన హక్కు. ఏ నీ బాబు సమనుకున్న వాడవంటే అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానం ఉంటా విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్లగోబు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్లగూబ కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీది సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి పార్థుడు ఆగ్నేశ్వరమును వింట సంధించి ఆకర్ణాంతము లాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టు మీదకొచ్చి పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది, కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ,

జై లక్ష్మీరమణ గోవింద్. చక్కగా ఒకసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నరహ జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీయకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి. పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే ఆగ్నేయశ్రమణకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడు అన్నాడు, స్వామీ మీ బల పరాక్రమాన్ని, మీ శౌర్యాన్ని, మీ వీర్యాన్ని, మీ గంభీర్యాన్ని, మీ ధైర్యాన్ని నేను గుర్తించగా చిన్న పెద్ద లేకుండా ఏమేమో ఏమేమో వదిరాను, వదరబోతువలే, మన్నించండి మహాప్రభో, ఇదిగో కామాస్వాలు తీసుకోండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకొని చక్కగా పాండవుల బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపోయిన శరీరం, చిరుగుపోయిన వస్త్రములు ఎవరిస్తారండి ఇల్లు? ఎవరు ఇవ్వలేరు. ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు, ఆ కృష్ణ భక్తులే ఇచ్చారు. కుమ్మరి వాళ్ళు ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి తలదాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు, అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాటలాట మత్స్య సాల్వ విదేహ బాలిక రసాయన సురసేన కలింగ మగద కొంకణ టెంకన గుజ్జర్ బర్భర ఆరాట మర్నాట కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజులంతా కొలువు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్థుల్లు అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల కులగురువలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

చక్కగా ఒకసారి మత్స్యంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నటువంటి ముందుగా శిశుపాలుడు లేచి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారముల గురి తప్పింది. జరాసంధుడు వెళ్ళి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాలో గురి తప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్ళి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ అంత తేడాలో గురి తప్పింది. ఆఖరికి కర్ణుడు పైకి లేచాడు యంత్రాన్ని భేదించడానికి. ద్రౌపది అమ్మవారు అన్నారు సభలో, నాహం వరామి సూతం, సూతకుల సంచాతుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన వివాహం చేసుకోను అనగానే ఒక్కవేళ మత్స్యయంత్రాన్ని భేరించినా రారాజుగారికి ఇస్తానే కానీ నిన్ను నేను స్వీకరించను అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు నాలుగు బాణాలు వేసేశాడు, గురి తప్పింది. కర్ణుడు ఐదవ బాణాన్ని సరిగ్గా గురిపెట్టేశాడు. పంచమ బాణాన్ని గురిపెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణులు, పాండవులు చూడడానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థుల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలో గురి తప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు ఇక ఎవరు మత్స్యయంత్రాన్ని భేదించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా, ఆ వెళ్ళేవాడు ఎవరో చూసావా?

అలాగే పోల్చి చూడు అతడెవరు అతడెవరు అతడెవరు అదే అలి అసి అది ఇవ. ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూసావా? బ్రాహ్మడు కదరా? కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అని అంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతివంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవి

ఆనంద నేత్రుడు ఆర్తత్రాణ పరాయణ శ్రీకృష్ణ పరంధామును సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవా కృపపూర్ణ భావ భవద్దాసు వర్గం ములంబ అపగా నోపు దివ్యాత్మక అన్యలోకేశలోకోద్భవ లోకమ్ము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందుల కేవగించినారు. రంగ మధ్యము నిలువంబడి ధనువు కన్నారు వీక్షింపగా నవ్వినారు. తగు పూర్వ పరిచితంబగు చాపము మోపెట్ట నిర్ఘంత పోయినారు. రెబ్బపాటున విరేటు తప్పక లక్ష్యం ఒగొట్ట ముక్కున వేలు పెట్టినారు. పొలతి పార్థునిగలమున పూల దండ నెలమి వేయంగగాంచి లజ్జించినారు. శల్యరాధేయులంత పంచాల విభున

ఒక్కసారి మష్యంత్రాన్ని ఒక బాణముతో కొట్టగా ఎగిరి కింద పడగా ద్రౌపది అమ్మవారు వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలో అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాత్ చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చారు. జాయ్ లక్ష్మీరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద.

0: सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना शान्तिर्भवतु ॐ शान्ति शान्ति शान्ति।
1: మీరు ఇంతవరకు ద్రౌపదీ స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తాప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.